శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎంపై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్యా ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం వింటారు.
1: విద్యా ప్రాముఖ్యం. సూక్తి అంటే మంచి మాట అని అర్థం. ఈ సూక్తు వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, నాటకాల్లో, కావ్యాల్లో, శతకాలలో మన పూర్వకవులు ఆయా సందర్భాలను అనుసరించి ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నారు. అయితే శతక కవులే తమ శతకాలలో వేల కొలది సూక్తుల్ని వివరించారు. అలాంటి శతక కవులలో సంస్కృత భాషలో లబ్ధప్రతిష్ఠులైన కవి భర్తృహరి. భర్తృహరి గారు నీతి, శృంగార, వైరాగ్య శతకాలను రచించారు. వాటిలో మొదటిదైన నీతి శతకంలో విద్య యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఇలా అంటారు. కేయు

క్షణం అంటే చేతులకు ధరించే అలంకారాలు కాని, చంద్రకాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కాని, పరిశుభ్రమైన స్నానం కాని, కస్తూరి చందనాది మైపూతలు కాని, పుష్పాలు కాని, శిరోజాలంకరణ కాని పురుషులకు అలంకారాలు కావు. అనగా పై వాటి వల్ల పురుషులు రాణించలేరు. కేవలం పరిపూర్ణమైన పాండిత్యాన్ని ప్రసాదించగల విద్య ఒక్కటే పురుషుణ్ణి అలంకృతుడిగా చేస్తుంది. అంతే తప్ప

అహంకారాలన్నీ కాలక్రమంలో నశిస్తాయి. మంచి వాక్కు అనే భూషణమే ఎల్లప్పుడూ స్థిరమైన అలంకారమవుతుందని భావం. అలాగే విద్య యొక్క గొప్పదనాన్ని గురించి వివరిస్తూ, విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తంధనం, విద్యాభోగకరి యశస్సుభకరి.

0: సుపూజ్యతే నతు ధనం విద్యా విహీన పశువు. అంటే విద్య అనేది మానవుడికి మంచి రూపాన్ని ఆపాదిస్తుంది. విద్య రహస్యంగా దాచిపెట్టబడిన ధనం వంటిది. విద్య భోగాల్ని కలిగిస్తుంది, కీర్తిని చేకూరుస్తుంది, శుభమును కలిగిస్తుంది. అది గురువులకే గురువు వంటిది. విద్య విదేశాల్లో మనకు బంధువు వలె సహకరిస్తుంది. విద్య మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ వంటిది. విద్య రాజుల చేత కూడా పూజింపబడుతుంది. విద్య లేనివాడు పశువుతో సమానుడు. మరొక చోట కవి విద్యను గురించి ఇలా అంటాడు. న చోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే విద్య అనే ధనం దొంగల చేత దొంగిలింపబడేది కాదు, రాజుల చేత లాగుకొనబడేది కాదు, సోదరుల చేత పంచుకొనబడేది కాదు, బరువైనది కాదు. అంతేకాకుండా ఖర్చు పెట్టే కొలది ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. విద్య అనే ధనం సమస్త ధనముల్లోకెల్లా ప్రధానమైనది. కాబట్టి ప్రతి వ్యక్తి విజ్ఞానాన్ని సమకూర్చే విద్యను అభ్యసించి తద్వారా అనేక ప్రయోజనాలను పొంది తన జీవితం సుఖమయం చేసుకోవాలని కవిగారు విద్యకు సంబంధించిన చక్కని సూక్తులను వివరించారు.
1: మీరింతవరకు విద్యా ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో పాడి పశువులలో పాల జ్వరం చికిత్స నివారణ గురించి పశు పోషకులకు తెలియజేయడానికి పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నాగాశ్విని గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం గారు, ముఖ్యంగా అంటే సీజనల్ గా వచ్చే వ్యాధులే కాకుండా ఈ యొక్క పాడి పశువులలో ముఖ్యంగా పాల జ్వరం గురించి మనము విరివిగా వింటుంటాం, చెప్పుకుంటుంటారు కూడా పాడి పశువుల యజమానులు. ఇందులో భాగంగా పాడి పశువులలో పాల జ్వరం అంటే ఏంటి, అది రాకుండా ఉండటానికి నివారణ చర్యలేంటి అనే విషయాలు రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి మేడం.
1: పాల జ్వరం అనేది ఏంటి, మనకి ఒక వ్యాధి కాదు, అది ఒక జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటిది. సాధారణంగా రైతు సోదరులు వాటికి ఇచ్చే దాణాలో కానీ మేతలో కానీ సరిపడినంత కాల్షియం అనేది దాణాలో అందించినప్పుడు ఈ పాల జ్వరం అనేది గేదెలకి సంభవిస్తుంటుంది. ఈ పాల జ్వరం అనేది సాధారణంగా అధిక పాల ఉత్పత్తి ఇచ్చే గేదెలు లేదా ఆవులు రోజుకి 10 లీటర్లు పైనుంచి లేదా 7 లీటర్ల పైపడిన పాల దిగుబడి ఇచ్చే గేదెల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే నిండు శూలాలు అంటే నిండు గర్భంతో ఉన్నప్పుడు మనకి 7 నుంచి 9 నెలల మధ్యకాలంలో కూడా ఈ పాల జ్వరం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా పశువు రక్తంలో 100 మిల్లీలీటర్లు రక్తం తీసుకుంటే దాంట్లో 6 మిల్లీలీటర్లు మనకి కాల్షియం అనేది ఉంటుంది. సో ఈ అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెల్లో లేదా నిండు శూలాలుగా ఉన్న గేదెల్లో ఏం జరుగుతుందంటే ఈ 10 మిల్లీగ్రాములు కాస్త 6 మిల్లీగ్రాములుగా పడిపోతుంటుంది. సో దానివల్ల ఈ రక్తంలో ఈ కాల్షియం అనేది తగ్గడం వల్ల ఈ పాల జ్వరం అనేది

0: సంభవిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా 3 నుంచి 7 ఈతల మధ్యలో ఉన్న గేదెలలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న గేదెలలో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎక్కువ ఈతలు ఈనిన గేదెలలో ఆల్రెడీ ఎక్కువ పాల దిగుబడి ఇచ్చి ఉంటుంది. ఆ పాల దిగుబడిలో ఎక్కువ కాల్షియం పోవడం వల్ల వాటిలో శారీరక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి ఎక్కువ గురైన గేదెలలో కూడా ఎక్కువగా బెదరడం వల్ల కూడా ఈ పాలజ్వరం అనేది కనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ పాలజ్వరం వ్యాధి ప్రారంభ దశలో గేదె ఎటువంటి లక్షణాలు చూపిస్తుందంటే, సరిగ్గా మేత మేయకుండా ఉండడం, నెమరు వేయకుండా ఉండడం, ఎక్కువగా వణుకుతూ పళ్ళు కొరుకుతూ, ఈ రక్తంలో ఈ కాల్షియము స్థాయిలు పడిపోవడం వలన కండరాలు బలహీన పడిపోతాయి. కండరాలు బలహీన పడడం వల్ల శ్వాస అనేది తగ్గిపోతుంది, శ్వాస తీసుకోవడం తగ్గిపోతుంది. నాడి అంటే మనం బీపీ అంటాం కదా మనుషుల్లో, నాడి అనేది కూడా వేగం తగ్గుతుంది. దానివల్ల కండరాలు బలహీన పడిపోవడం వల్ల రక్త ప్రసారం సరిగ్గా అందదు. ఎప్పుడైనా రక్త ప్రసారం సరిగ్గా జరగాలి అంటే ఒక గేదెలైనా ఒక మనిషి అయినా మనకి రక్తంలో కాల్షియం అనేది ఉండాలి. ఈ కాల్షియం పడిపోవడం వలన రక్త ప్రసారం అన్ని భాగాలకి సరిగా జరగదు, జరగకపోవడం వలన బలహీన పడిపోతాయి, ఒళ్ళంతా కూడా బలహీన పడిపోతుంది. దానివల్ల పశువు వెనక కాళ్ళు చచ్చుబడిపోయి కదల్లేక ఉండడము, వణుకుతూ ఉండడము, పళ్ళు గొరుకుతూ ఉండడము, మేత మేయలేవు. కొంత దూరం కూడా నడచలేని స్థితిలో ఉన్నప్పుడు అవి మేత కూడా మేయవు. సో దానివల్ల ఒక చోట పడుకొని ఉండిపోయి ఎటు కదల్లేక ఒకవైపే పడుకొనడం వల్ల అటువైపు కాళ్ళకి పుండ్లు ఏర్పడము, ఒకవైపే పడుకొని ఉండడం వల్ల పొట్ట ఉబ్బడము, ఈ వీటి వల్ల పశువు ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే ఈ పాలజ్వరము సోకిన పశువుల్లో మనము చూడగలిగే అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, పశువు తన తలని డొక్కలో ఉంచి ఒక ఎస్ ఆకారంలో పొట్ట మీద తన తలని పెట్టుకొని ఉంటుంది. అది మనము ఆ ఆకారం అనేది అలా ఉండడం పశువు అనేది ఈ వ్యాధిలో మాత్రమే ఖచ్చితంగా చూడగలిగే లక్షణం. తలను తీసుకొచ్చి డొక్కలో ఎస్ ఆకారంలో ఉంచుతుంది. అలాగే ఇంకా ఈ చివరికి నాడి శ్వాస తగ్గిపోవడం వల్ల పశువు వణుకుతూ అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఆ దశ వరకు చేరకుండా మనము నిండు చూలిగా ఉన్నప్పుడు లేదా 9వ నెల 8వ నెల వచ్చినప్పటి నుంచే లేదా ఈనిన వెంటనే ఒక వారం లోపు గాని మనము తగిన చికిత్స పశు వైద్యాధికారితో గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోగలిగితే మనము పశువుని ఈ వ్యాధి నుండి వెంటనే కోలుకోగలిగేలాగా కాపాడుకోగలుగుతాము.
1: ఓకే మేడం గారు, మరి పాడి పశువులలో పాల జ్వరం చికిత్స నివారణ చర్యలో భాగంగా మనం పాడి పశువులలో పాల జ్వరం రాకుండా ఉండేదానికి నివారణ చర్యలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వీటికి సంబంధించి ఇంకా కొన్ని జాగ్రత్తలు.
0: ఈ పాల జ్వరము సోకకుండా ఆ గేదెలకి మనము ఎక్కువగా చలి నివారణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్కువ పాలు పిండకుండా, మనం ఎక్కువ దిగుబడి ఇచ్చేవాటికి ఎక్కువ పాలు పిండకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి, శరీరానికి తగినంత వ్యాయామం కూడా ఇవ్వాలి. ఎముకలు కండరాలు బలంగా ఉంటే కాల్షియం అనేది రక్తంలోకి, వ్యాయామం సరిగ్గా ఉంటే రక్తంలోకి ఎముకల నుండి వస్తుంది. అలాగే ఈ కాల్షియము పశువులలో సరిగ్గా సరైన నిష్పత్తిలో విడుదల కావాలి అంటే పారాథైరాయిడ్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి అనేది సరిగ్గా పనిచేస్తే ఈనిన వెంటనే పాలల్లోకి ఎక్కువ కాల్షియం పోవాలి జున్ను పాల రూపంలో కాబట్టి, ఆ పారాథైరాయిడ్ గ్రంథి అనేది ఎముకల నుంచి రక్తంలోకి కాల్షియాన్ని విడుదల చేస్తుంది. ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే అది ముందుగా చురుకుగా పనిచేయాలి అంటే ఈనే ఒక నెల ముందు నుంచి మనము దాన్ని యాక్టివేట్ అవ్వాలంటే కాల్షియం ఫాస్ఫరస్ అనేది 1:3 రేషియోలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే మనము ముందే దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి విటమిన్ డి ఇంజెక్షన్, మనకి ఎండలో విటమిన్ డి ఉంటుంది కదా, ఆ విటమిన్ డి కూడా మనకి ప్రేగుల నుంచి కాల్షియం, మనం మేత రూపంలో కాల్షియం ఇస్తున్నాం కానీ అది ప్రేగుల నుంచి కాల్షియం రక్తంలోకి కలవాలంటే ఈ విటమిన్ డి తీసుకొచ్చి రక్తంలో కలుపుతుంది ప్రేగుల్లో మన తిండిలో ఉన్న కాల్షియం అనేది. సో ఎప్పుడు ఫాస్ఫరస్ రేషియో, విటమిన్ డి రేషియో, పారాథైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తేనే ఒంట్లో రక్తంలో కాల్షియము సరిగ్గా ఉంటుంది. సో ఈ మూడింటిని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి వస్తుంది.
1: అంటే వ్యాయామం రీత్యా
0: సరిగిన వ్యాయామం, ఇవన్నీ కూడా వ్యాయామంతో పాటు ఇవన్నీ కూడా ఒక నెల ముందు నుంచి ఈనిన ఒక నెల వరకు, మనం ముందు ఒక నెల తర్వాత ఒక నెల ఎప్పుడు మనం జాగ్రత్తగా ఈ వ్యాధి గురించి చూసుకోవాలి.
1: అంటే ఎక్కువగా షెడ్లలో ఉంచే వాటకు ఇలాంటి
0: అవకాశం ఉంటుంది,
1: బయటికి పోయే వాటకు తక్కువ
0: ఉంటుంది.
1: సూర్యరశ్మి
0: అందుతుంటుంది,
1: వ్యాయామం ఉంటుంది, తిరుగుతూ ఉంటాయి కాబట్టి
0: యాక్టివేట్ అవుతుంది పారాథైరాయిడ్ గ్రంథి అనేది
1: యాక్టివ్ లో ఉంటుంది.
0: యజమానులు

0: ఇది గమనించాలి.
1: అదే పనిగా షెడ్ లో ఉంచి మేత వేయడం కూడా అనేది చూడితో ఉన్నాయి లేదా ఈనుతది ఒక నెలలో అనేసి అదే పనిగా షెడ్ లో ఉంచడం కూడా కరెక్ట్ గా
2: అంత మంచిది
1: అంత మంచిది
2: ఈ విషయాన్ని యజమానులు గమనించాలి
1: గమనించాలి.
2: ఓకే బాగుంది. పాడి పశువులలో పాల జ్వరం చికిత్స నివారణ గురించి ఈ పశు పోషకులకు అంటే పాడి పశువుల యజమానులకు పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నాగాశ్విని గారు సూచనలు అందించారు. నమస్కారం మేడం, ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: If every growing Indian city can demonstrate this at scale, we can create a new model.

0: of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
1: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెసెట్టిపల్లి వద్ద నిర్వహించే హంద్రీ నివా జలహరిత కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరేంద్రనాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2560 మందికి 19.98 కోట్ల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
2: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేరు నియోజకవర్గం ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
1: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపూర్ రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3.79 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విజయేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ
4: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్ళీ మనం అధికారులకు వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్ళీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3.79 కోట్ల రూపాయలు గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

0: సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్నదర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
1: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మారుమోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మయభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మయభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గుజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కప్రం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:05 సాయంత్రం 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం శ్రీ వైఎస్ఎస్ రంగనాయకి గారి స్వీయ కవితలు మరియు దేవపాలన గారి స్వీయ కవితలు వింటారు. 7:45 భావలహరి రుదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటారు.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటూ వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 7వ రోజు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ గారు మరియు శ్రీ కె రామానుజాచార్యులు గారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివులు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈనాటి అంశం మీ చిన్ననాటి జ్ఞాపకాలు. మరి ఈ అతివలు అభిప్రాయాలకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ ఎస్టీడీ కోడ్ 08596, ఫోన్ నంబర్ 2233393. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. 10:15 తిరిగి 11:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 4:50 సినిమా పాటలు. 5:30 డైలీ హైలైట్స్ క్యాప్షన్ వింటారు. 6:00 తిరిగి 11:00 హిందీలో. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం. 6:30 ప్రసార విశేషాలు. 6:35 శ్రీ పూజా ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి గుంటూరు జిల్లా ఆర్ఏఆర్ఎస్ లామ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 7వ రోజు చంద్రప్రభ వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి కడప శేషాచార్యులు గారు మరియు పివిఎన్ఎన్ మార్తి గారు. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. 10:00 శాస్త్రీయ సంగీతం గాత్రం డాక్టర్ కె వందన, వయలిన్ శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగం శ్రీ దువ్వాడ అనంత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన, దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈ రోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారి స్నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ

0: భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం నీటి కొరత భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్ట్రపతి చెప్పారు.
1: విశ్వ కా వైజ్ఞానిక సముదాయ చేతావనీ దే రహే ఈ క్లైమేట్ రిస్క్ బహుత్ గంభీర్ హో చుకా హై ఇన్కి యథాసంభవ రోక్థామ్ ఔర్ సామ్నా కర్నే కే లియే స్థానీయ క్షేత్రీయ ఔర్ వైశ్విక సభీ స్తర్ పర్ స్టేక్ హోల్డర్స్ కే బీచ్ సక్రియ సహయోగ్ కి సుదృఢ్ ఆవశ్యకతా హై.
0: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ రాష్టంలోని న్యాయ సంస్థలు ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు ఉత్పత్తులు పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు కార్యక్రమాల పురోగతి భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్య రహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్ నషాముక్త్ యువ అనే అంశంపై సీబీఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు విద్యావేత్తలు విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా జేఏఎస్డీఎఫ్ యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది.

0: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలా వెనిల్, వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలా వెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచిక తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్ కు చెందిన టియో హుయి యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా, దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ అల్జామర్స్ దినోత్సవం మరియు వైఎస్ఎస్ రంగనాయకి గారి స్వీయ కవితలు, అనంతరం డాక్టర్ యు దేవపాలన గారి స్వీయ కవితలు వింటారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: ఇప్పుడు వినండి నేటి మాట శీర్షికన ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం గురించి. ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ

ప్రాంతంగా జరుపుకుంటాం. అల్జైమర్స్ వ్యాధి మరియు దానివల్ల వచ్చే డెమెన్షియా అంటే మేధో సామర్థ్యం తగ్గడం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించడం ఈరోజు యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు ఇంట్లో అందరి పేర్లు, పుట్టినరోజులు, చిన్ననాటి కథలు చెప్పే తాతయ్య అందరినీ గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు మన పేరే గుర్తుపెట్టుకోలేకపోతే అది నిర్లక్ష్యం కాదు, అది జ్ఞాపక శక్తిని క్రమంగా ప్రభావితం చేసే అల్జైమర్స్ వ్యాధి కావచ్చు. మరి ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు మతిమరుపు, సమస్యల పరిష్కారం చేయడంలో ఇబ్బంది, తెలిసిన పనులు చేయలేకపోవడం, భాష మరియు మాటల్లో ఇబ్బంది పడ్డం వంటి లక్షణాలు ఉండవచ్చు. ప్రస్తుతానికి అల్జైమర్స్ ను పూర్తిగా నయం చేసే మందులు లేవు. మెదడుకు మీద అంటే పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా దీని తీవ్రతను తగ్గించవచ్చు లేదా రాకుండా అడ్డుకోవచ్చు. 2026 ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ద ఎర్లియర్ యు నో ద మోర్ యు కెన్ డూ, ఏ డెమెన్షియా డయాగ్నోసిస్ మ్యాటర్స్ అంటే ఈ సంవత్సరం ప్రచారం ప్రధానంగా వ్యాధిని ముందుగా గుర్తించడం మరియు దాని చుట్టూ ఉన్న సామాజిక వివక్షతను, అపోహలను తొలగించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. మీరింతవరకు ప్రపంచ అల్జైమర్స్ దినోత్సవం గురించి తెలుసుకున్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: ఇప్పుడు వినండి శ్రీ వైఎస్ఎస్ఎస్ రంగనాయకి గారి స్వీయ కవితలు.
2: గురుచరణాలు. వానకు కళ్ళబెదురు పెట్టి చేతి వేళ్లను కంప్యూటర్ల ముందు కూలేసి సీతాకోక చిలుకల్ని వెన్నుకుర్చీల్లో కుదేసి నూతిపళ్ళెం దగ్గర అమ్మ చెప్పిన కథలో కనపడ్డ బ్రహ్మరాక్షసులు తరగతి గదుల చెరసాలల్లో నక్షత్రాలను ఖైదు చేస్తున్నారు. గింజా మీరే, పండు మీరే, ఉలీ మీరే, శిల్పము మీరే అని తెలుసుకోగల బోధనతో తెలివిడిని ప్రసాదించే దాతకదా గురువు. మట్టిబొమ్మ మంత్రోపదేశం అడవి మనిషిని ఆకాశంగా మార్చింది. అతని బొటనవేలును అసూయ ఉరితీస్తే తీసిందేమో కాని వెదురు చెట్టే విల్లు అనేదాన్ని పుట్టించగలదని చాటింది. చదువు నిశానీ దిశను మార్చే కిరీటం, గంగిరెద్దులవాడికి ఇస్తున్న పంచెల సాపు, ముసల్దాని నోట్లోకి వెళుతోన్న మాతాకబళం, తరగతి గదుల్లో తయారయ్యే తోలుబొమ్మల కర్మాగారాలకు పురిట్లోనే సంధి కొట్టించి ఏ గురుచరణాలు తన విద్యార్థులకు కనబడని కర్రతో గానాట ఆడుకుంటున్న ఈన బింబాన్ని పరిచయం చేస్తున్నాయో. చల్లకవ్వాన్ని చూపిస్తూ కుండ పగలకుండా వెన్న చేతికందే వైనాన్ని ఏ కరకమలాలు తన విద్యార్థుల చేత దిద్దిస్తున్నాయో. అట్టివారికి అట్టివారికి కళ్ళ శాలువాలు కప్పుదాం, అట్టివారిని నుతుల సింహాసనాలు ఎక్కిద్దాం. చెమ్మచెట్టు. నవనాడుల్ని తెంపి దండకట్టాను, కన్నీటిని కుప్పపోసి పూజ చేశాను, గుండెను నిట్టనిలువుగా చీల్చి నైవేద్యమిచ్చాను. చూపుని, చేతని, మాటని, మమతని ఒక్కటిగా చేసి లుంగలు చుట్టుకుపోతూ నీకోసం నీకోసం సుడితిరిగిపోయాను. చేతనైంది అదే. చిత్రంగా నువ్వనేశావు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏది చూపించు, ఎక్కడా చూపించు అని. చూపులకు చిక్కేది చివరిదాకా దక్కనిది, మనసులో నాటింది మట్టిలో కలిసేదాకా వెంటపడేది. అదే అదే కొలమానం. పూలనిచ్చిన చెట్టు, పళ్ళనిచ్చిన చెట్టు,

నీడనిచ్చిన చెట్టు, ప్రాణమిచ్చిన చెట్టు, చిత్రంగా నీకోసం కొడిగట్టిన దీపమై కొట్టుకుంటూ, చిత్రంగా నీకోసం కొడిగట్టిన దీప

తెలీదా? మాటల మంత్రబంధనాల్లో అగరు బత్తీలా పరిమళించినప్పుడు తెలుసా తెలీదా? ఇన్నేళ్లుగా వెతికిన మధుర క్షణాలు లభ్యమైన ఘడియల్లో ప్రేమనడిగాను, దేహమిచ్చావు. తోడునడిగాను, జ్ఞాపకాలిచ్చావు. సాంత్వన కోరాను, స్పర్శనిచ్చావు. గోరింటను అడిగాను, పచ్చబొట్టునిచ్చావు. కంచికి చేరని కథనడిగాను, చివరిగా కంచికి చేరని కథనడిగాను. ఇద్దరు కలిసి విడిపోయేచోట, ఇద్దరు విడిపోయి కలవలేంచోట, మురిసిపోయినవాళ్ళు, మాయమైనవాళ్ళు, మట్టిలో కలిసిపోయినవాళ్ళు ఏమి పొందగలిగారో నువ్వు, నేను అదే అందుకోగలమన్నావు. మొండి బతుకుమీద అడక్కుండానే వాలిన వసంతం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాను అంటోంటే అదేమిటదేమిటదిని భరించలేక బారాటి దండ కడుతూ కళ్ళు, కొబ్బరికాయలు పగలేస్తూ కంటి కొసల్లో చెలమ జారిపోకుండా ఆగట్లేదు, ఆరిపోకుండా చావట్లేదు, రాలిపోకుండా ఆపట్లేదు. కావడి మోయలేకుండా ఉన్నాను. మార్చుకుంటాను అనే భుజం ఏది బూదిలో కలిస్తే తప్ప? కీలుబొమ్మల సూత్రాన్ని పట్టి ఆడించేవాడి గుండె ఎంత కఠినం. సజల ఫలాలు. ఏడుపే ప్రేమించినందుకు, వదిలేసినందుకు, బంధాన్ని పట్టుకున్నందుకు, పట్టు వదిలేయాల్సి వచ్చినందుకు ఏడుపే. బుగ్గల మీద నుండి జారి భుజాల మీద చారికలు కట్టి బావుల్నే వద్దనుకుంటుంటే సముద్రాల్ని తయారు చేసింది ఏడుపే, మాయదారి ఏడుపే. కట్టె పుట్టి మునిగేదాకా వద్దంటున్నా వెంట పడింది, పడుతోంది ఏడుపే. ఒక్కసారి, ఒకే ఒక్కసారి దోసిట్లో తలవాల్చినందుకు జీవితమంతా వధ్యశిల మీదకి ఎక్కిందేమి దేవుడా? జీవితమంతా వధ్యశిల మీదకెక్కిందేం భగవాన్? ఆర్తిగా, ఆలంబనగా, ఆరాధనగా, అంకితంగా అల్లుకున్న మొగలి పూమాలలు అవసరంగా విడిపోవడం తప్పదని విశాల విశ్వంలో ఎక్కడెక్కడికో ఎగిరిపోతాను అంటుంటే ఒకరికి పెట్టిన అన్నాన్ని నాదనుకుని ఒక్క ముద్ద తిన్నందుకు బ్రతుకంతా మరణశయ్య మీద మృత్యుఘడియల్ని లెక్కబెట్టాల్సిందేనా దేవుడు? ఒకరికి పెట్టిన అన్నాన్ని నాదనుకుని ఒక్క ముద్ద తిన్నందుకు బ్రతుకంతా మరణశయ్య మీద మృత్యుఘడియల్ని లెక్కబెట్టాల్సిందేనా భగవాన్? చిలుకను మీటిన విలుకాడ. రెండు కళ్ళు ఒక ఇంద్రధనస్సుని కట్టిపడేశాక లోబడకుండా ఆగుతుందా మనసు? అయింది, అనుకున్నంతా అయింది. రాయిని రామపాదమొకటి తాకింది. వాస్తవంలో కనబడే ఇనుప ముళ్లను తెగ్గొట్టి గులాబీల పాన్పేసింది ఇష్టం. ఆ కొంచెంసేపు సందడిగా, విడిపోతూ ఏడుపుగా, ఏమైనా సరే ఈ స్థలం వదలాలి, స్పర్శను వదలాలి, ఊరు వదిలేయాలి. సంకల్పబలమో ప్రాప్తమో కాలం కదులుతుండగా అన్నీ అవెంతటవే జరిగిపోతాయి. జ్ఞాపకాలు కొత్త ప్రదేశానికి వస్తాయి. కళ్ళింకా తెరవకుండానే, పొద్దింకా పొడవకుండానే కలత కలతగా పొలమారి పక్కకు వత్తిగిల్లుతూ నిద్ర మెలకువ కాని స్థితిలో, మెలకువ నిద్రను వరించలేని స్థితిలో దుఃఖం ఒకటి నానబెడుతోంది దేహాన్ని, ఆలోచనను, సమస్తాన్ని. దుఃఖమొకటి నానబెడుతోంది దేహాన్ని, ఆలోచనని, సమస్తాన్ని. ఏం దాటానో ఏమో, ఏం దాటగలిగానో ఏమో. ఇప్పటిదాకా, ఎప్పటిదాకా జరిగేది దూరమవటం, అది జరుగుతున్నందుకు దుఃఖమవటం. నేనెటు జరిగాను, నేనెటు ఒరిగాను? నీ వేలి కొసల్లోకి లీనమైన వాయులీనమిది.
అటక మీద పడేయి, అట్లాంటిక్ మీద పడేయి. అదే దుఃఖమల్హరి రాగాన్ని ఆలపిస్తూ, అదే మోహనరాగం.

0: అనుకుంటూ, నీ వేలికొసల్లోకి లీనమైన వాయులీనాన్ని అటకమీద పడేయి, అట్లాంటిక్ మీద పడేయి. అదే దుఃఖ మల్హరి రాగాన్ని ఆలపిస్తూ, అదే మోహన రాగం అనుకుంటూ.
1: మీరింతవరకు శ్రీ వైఎస్ఎస్ఎస్ రంగనాయకి గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు వినండి డాక్టర్ యు దేవపాలన గారి స్వీయ కవితలు.
2: కవిత శీర్షిక ఓదార్చే అమ్మ. అమ్మా, నీ కడుపులో అలాగా ఉన్నప్పుడే, అలాగా ఉన్నప్పుడే తొలి శ్వాసతో పాటే మాలో ఇమిడిపోయిన తెలుగు పలుకులమ్మా, మలిశ్వాస దాకా దేహం నీ ఉనికి పట్టే గదమ్మా. ముద్దులు, మురిపాలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, చైతన్యాలు, ఆటు పోట్ల జీవన తరంగాలు మనసుల్లో మెదిరితే చాలు, ఒక్క చిటికలో వేల వేల నాడీతంత్రుల్ని మీటి ఎదను కరిగించి స్వరపేటిని సవరించి నాలుకపై నర్తించి పవిత్ర వాణివి. సప్తఖండాల్లో ఏ మట్టిపై నడిస్తే మాత్రమే మా గుండెలపై ముద్ర వేసుకున్న నల్లరేగడి పాదాల చల్లని తల్లివి. శ్వాస భాషల్లా, నెలవెన్నెల్లా, శబ్దార్థాల్లా అద్వైత సిద్ధి మనది. మనల్ని విడదీయడం ఎవరికైతే మాత్రం సాధ్యమమ్మా? పడమటి గాలుల సెగకు పల్లె పట్టు వాడితే మాత్రం పచ్చని వసంతం రాదా? పిల్లల మెడలో పలకల్ని వేలాడదీసిన జోదాసులకు పశ్చాత్తాపం రాదా? పర సంస్కృతి మమ్మీల్లా భయపెట్టిన వరప్రదాయినివై అమ్మ మా వీపు తట్టి ఓదార్చవా? కవితా శీర్షిక గుండె గూళ్ళు. పచ్చందనాల పల్లెపట్టుల్లో కనుమరుగైపోతున్న బుజ్జి పిచ్చుకమ్మలు, వెచ్చంధనాల కాంక్రీటు అరణ్యాల్లో ఊపిరాడక విలవిలలాడిపోతున్నవి ఆ మూగజీవాలు. భూగోళాన్ని రక్షిస్తామంటూ బ్రహ్మాస్త్రాల్ని చేపట్టి కోతలు కోస్తూ తిరిగే మానవ మారణ కిరణాలపై పిడికడంత సవాలు విసురుతున్న పిచ్చి తల్లులు. పూరిళ్ల చూరుల్లోనో పెంకుల సందుల్లోనో గుట్టుగా ఒదిగిపోయే గుప్పెడు కాపురస్తురాళ్ళు. చీకటి పొద్దున్నే చెంచుబులతో పొడిచి పొడిచి తెల్లవార్చి గుండ్లమ్మ చలమలో స్నానించి వచ్చే వేకువ పెట్టలు. అవ్వవల్లించే కాకమ్మ పిచికమ్మ కథల్ని వేలాడగట్టిన కంకులపై తలకిందుగా ఊగుతో కిచకిచగా మాటలు కలుపుతూ ఇంట్లో మనుషుల్లా ఉండేవి. ఇప్పుడు ఇళ్ళు ఖాళీ చేసి దిక్కులేక ఏ దిక్కుకో వెళ్ళిపోయాయి అల్పజీవులు. అమ్మా, పిచ్చుకల్లారా, ఆనందనందనంగా చేస్తాం రండి, ప్రకృతిని రక్షిస్తాం రండి, మా గుండెలనే గూళ్ళుగా సిద్ధం చేసుకుందాం రండి, పిచ్చుకమ్మలారా రండి. మానవత దుర్గం. హరే రామ భజనలతో ముక్తి మనకు దక్కేనా? అల్లాహో అనే ఘోష మక్కాకే చేరేనా? హల్లెలూయా కీర్తనతో పరలోకం దక్కేనా? మానవత లేని గుండె ఒట్టి బండరాయి కదా. ముక్తి మార్గం ఎప్పుడైనా ఆర్భాటం కోరేనా? సత్య మార్గ సంశోధన హైందవ ధర్మం కాదా? వినిర్మల త్యాగానికి ఇస్లాం పునాది కాదా? ప్రేమ కరుణ భావాలకు సిలువదారి, సిలువధారి మేలు కదా. మతాల సారమైన మానవతను మరచి మారణ హోమం చేయుట మతోన్మాదం కాదా? కాశ్మీరు లోయల్లో ఉలికన నెత్తురు మనదే, పాత బస్తీ రాస్తాలో నుసి అయినది మనమే, బొంబాయి నగరంలో చావుకేకలు మనవే. మతాన్ని కత్తిగా నూరే ఆ దౌష్ట్యం విడచి మానవత ధ్వజమెత్తుట మన ధర్మం కాదా? పలు రంగుల పూలదండ అంతఃసూత్రం ఒకటే, తరు శాఖలెన్నైనా తల్లి వేరు ఒక్కటే, కోట్ల దేహాణువుల ప్రాణస్పందన ఒక్కటే. మతోన్మాద రక్కసినే తరిమి తరిమి కొట్టగా మానవతా దుర్గంపై మనుషులంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే. కవితా శీర్షిక హక్కుని అమ్ముకొన్నాక, హక్కుని అమ్ముకొన్నాక. అరుగో లిక్కర్ కింగ్, గ్యాలక్సీ క్వీన్, రవ్వల రాణి, రత్నాల బోణి, పంచకళ్యాణి, మిరుమిట్లు గొలిపే రూపాలతో, మేడి పండ్ల మాటలతో, ఊరించే పాటలతో మీ ఇళ్ల ముందుకు వస్తే

0: మీరేమో నోళ్లను నోళ్లకు కళ్ళను వేసుకుంటరి, అవి ఆడే ఆటలకి మధ్యల దరువులైతరి, డప్పుల మోతలైతరి, తైతక్కలాడితరి, కైపెక్కి ఆడితరి. కన్నీటితో పొంత నిండేనా, పన్నీటితో కడుపు పండేనా? పచ్చనోట్ల రెపరెపల్లో పెద్దల శుద్ధులు వృద్ధ కపోతలు అయిపోయాయి. భూమిని అమ్ముకుంటే తరు జల ఖనిజ నిక్షేపాలన్నీ కొన్నవారికేగా. ప్రజాస్వామ్య ఊపిరి ఓటు హక్కు, ప్రజాస్వామ్య ఊపిరి ఓటు హక్కు, అదే నీ ఆయుధం. దాన్ని అమ్ముకొన్నాక సామ్రాజ్య పట్టాభిషేకం కొన్నవారికే కదా. నీదొక బానిస బ్రతికే కదా. అంత అయిపోయాక ఆకలి బాధలు ఎలా తీరాలి, సంసారాన్ని ఎలా ఒడ్డున వేయాలని ఎవరిని అడుగుదాం? ఏమని నిలదీస్తాం హక్కును అమ్ముకున్నాక? మా అమ్మ పేరు శ్రమ. ప్రకృతిని చూపింది అమ్మ, జీవన పోరాటాలు నేర్పింది అమ్మ. లేగదూడలకు నులివెచ్చని పాలను ఇస్తూ వృద్ధస్తమానం, కొండ కోణల్లో తిరిగిన శ్రమను మరచిపోయిన తల్లుల్నే కాదు, బిడ్డల కోసం క్రూర మృగాలను ఎదుర్కొనే వాటి తెగువతనాన్ని చూపేది అమ్మ. చుంచువల ధాన్యపు గింజల్ని బుల్లి పాపల నోళ్లల్లో ఆనందంగా తురుముతూ, దూదిపింజ రెక్కతో మబ్బుల్ని చీలుస్తూ వెళ్ళిన శ్రమను మరచిన తల్లుల్నే కాదు, రాబందుల గుండెల్ని చీల్చే వాటి సాహసాన్ని చూపింది అమ్మ. కళ్ళంలో ధాన్యాన్ని మేరలకెత్తుతూ ఆరుగాలం పడ్డ శ్రమను మరచిపోయే రైతన్ననే కాదు, వారి కళ్ళల్లో ఎర్రజీరల్ని చూపేది అమ్మ. కష్టాలను కన్నీళ్లను కలగలిపి మాపటి వేళ అమ్మ పెట్టే సంగటి ముద్ద సాక్షిగా మాటిస్తున్నాం. శ్రమే మా సిరి, శ్రమే మా ఊపిరి, శ్రమే మా ధైర్యం, శ్రమే మా సౌందర్యం, శ్రమే మా సంస్కృతి, శ్రమే మా సౌభాగ్యం, శ్రమే మా సాహసం సహవాసం. శ్రమలోనే పల్లవిస్తాం. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు మీద మా చెమట బొట్ట ఆనవాళం లిఖించడానికి విప్లవ గీతాలమవుతాం కూడా. శీర్షిక పశ్చాత్తాపం. ప్రొద్దుట్నే నిద్ర మంచం మేంచి లేచింది మొదలు, ఆకాశంకే చూస్తే కంటబడే మబ్బులు, తెరలు తెరలుగా, దొంతరలు దొంతరులుగా, పరుగు పరుగున దూరంగా, నింగిపోయిన తెల్లంగా నల్లంగా పారాడే మబ్బులు, పలకరించే మబ్బులు. అయినా అవి ఎప్పుడు ముసురుతాయో, ఎప్పుడు మురుస్తాయో, ఎప్పుడు మెరుస్తాయో, కరుగుతాయో కురుస్తాయో మనిషికి అర్థం కావడం లేదు. డప్పులు డమరకులు మంత్రాలు తంత్రాలు రాలవు రాలవు చింతల కాయలు, ఏవేవో భాషలు ఘోషలు, మేఘమథనాలు ధనవ్యయాలు, నానా యాగీలు. అయినా మనిషికి మబ్బులు ఎప్పుడు ఆర్ద్రమవుతాయో అర్థం కావడం లేదు. ప్రకృతి దయ వల్లనే నేటికి తెలిసింది వానమ్మ, నీవు దిగి వచ్చేది ఎప్పుడో. గొంతు తడుపుకొని నీ దగ్గర నుంచి వచ్చిన చాతకాలను అడిగితే తెలిసింది నీ అమ్మతనం. రాగాలు తీసే తూనేగలను అడిగితే తెలిసింది నీ అనురాగం. ఊసులాడే పక్షులను అడిగితే తెలిసింది నీ ఆత్మీయత. పచ్చని చేతులెత్తి నిన్ను పిలుస్తున్న వృక్షాలను అడిగితే తెలిసింది నీ చల్లని మనస్సు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావు చెట్లను నరికి నీ ఊపిరి తీసినందుకు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం చెట్టును నరికి వేసి నీ ఊపిరి తీసినందుకు. ఫ్యాక్టరీల ధూళితో ఓజోన్ పొరకు సెగలు పెట్టినందుకు. వాన కాలం నరుక్కున్నందుకు. అందుకే లెంపులు వేసుకుని ఒక్కొక్కరేమి ఒక మొక్క చొప్పున 100 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించాం. ఉన్న కన్నీళ్ళన్నీ దోషణ్ల కొద్దీ పట్టి పాదులను తడుపుతున్నాం. మమ్మల్ని క్షమించి ఈ మొక్కల్ని బ్రతికించడానికి, మా ఆకలి తీర్చడానికి నేలకు దిగిరావా ప్రాణాధార పయోధర?
1: మీరింతవరకు డాక్టర్ యు దేవపాలన గారి స్వీయ కవితలు విన్నారు.

0: 101.5 ఎఫ్ఎం
1: మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్పాలనుకుంటున్నారా? అయితే అతిథులు అభిప్రాయాలు లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంకి కాల్ చేసి మీ జ్ఞాపకాలను మాతో పంచుకోండి. మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 0859622333.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరి కార్యక్రమంలో గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటూ కొన్ని మంచి సాంగ్స్ విందాం. కలం కదిలితే సమాజం కదులుతుంది. ఒకప్పుడు తెలుగు సాహిత్యం ఒకే మూసలో సాగుతున్న కాలం. అప్పుడు ఓ కలం ప్రశ్నించింది ఏమని అంటే, సాహిత్యం కేవలం చదవడానికేనా లేక సమాజాన్ని మార్చడానికా అన్న ఈ ప్రశ్నకు తన రచనలతో సమాధానం చెప్పిన మహనీయులు గురజాడ అప్పారావు గారు. తెలుగు సాహిత్యానికి ఒక కొత్త దారిని చూపిన గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21 విశాఖ జిల్లా రాయవరంలో వెంకటరామదాసు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చాటి చెప్పారు గురజాడ గారు. ఈ ఒక్క భావనలోనే దేశమంటే కేవలం భూమి కాదని, ఆ దేశంలో నివసించే ప్రజలేనని చెప్పే గొప్ప సందేశం దాగి ఉంది. మరిప్పుడు అటువంటి దేశం గురించిన ఒక పాట వింటారు. జుమ్మందినాథం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మౌనిక పాడిన పాట.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం సమాజానికి అద్దం లాంటిది. ఆ కాలంలో సమాజంలో ఉన్న బాల్య వివాహాలు, కన్యాశుల్కం, స్త్రీలపై వివక్ష వంటి సామాజిక సమస్యలను వీరు తన రచనల ద్వారా ప్రశ్నించారు. ఈ నాటకం తెలుగు నాటకరంగంలో ఒక మైలురాయి. నవ్విస్తూనే ఆలోచింపజేసే పాత్రల ద్వారా సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు. వీరి సాహిత్యం కేవలం పుస్తకాల్లో ఉండిపోలేదు, ప్రజల జీవితాల్లోకి వెళ్ళింది. సమాజాన్ని చూసి మౌనంగా ఉండకుండా ఎందుకు అని ప్రశ్నించడం నేర్పింది. మూఢనమ్మకాలపై ఆలోచించడం, స్త్రీలకు గౌరవం, సమాజ అభివృద్ధికి విద్య సంస్కరణలు అవసరమని చాటి చెప్తాయి వీరి రచనలు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్సేల్ చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 FM పై భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి ఈనాటి భావలహరిలో మనం చర్చించుకుంటున్న అంశం గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు. ఒక నాటకం ప్రేక్షకులను నవ్విస్తుంది, మరో నాటకం ఆలోచింపజేస్తుంది, కానీ వీరి కన్యాశుల్కం నాటకం రెండింటినీ చేసింది. సమాజంలోని దురాచారాలను పాత్రల ద్వారా నవ్విస్తూ మనం చూస్తున్న సమస్యలను మనముందే నిలబెట్టింది. నవ్వు వచ్చింది, ఆ నవ్వు వెనుక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వెనుక మార్పు అవసరమని కనిపించింది. అదే గురజాడ గారి రచనాశక్తి. ఇప్పుడు మీరు వినబోయే పాట ఖడ్గం చిత్రం నుండి హనీ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శక్తి.

ఇరవయవ శతాబ్ది తొలినాలలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు గారు గిడుగు రామ్మూర్తి గారితో కలిసి తెలుగు భాష కోసం పోరాటం చేశారు. నేడు మనం మన భావాలను తెలుగులో ఇంత స్పష్టంగా వ్యక్తపరుస్తున్నామంటే వీరి కృషి యొక్క ఫలితమే. కాలం మారింది, సాంకేతికత మారింది, మన జీవన విధానము మారింది. కాని మానవత్వం, సమానత్వం, సామాజిక బాధ్యత అనే విలువలు మాత్రం ఎప్పటికీ మారకూడదు. అందుకే గురజాడ గారి జయంతి ఒక జయంతి వేడుక మాత్రమే కాదు, మన సమాజాన్ని ప్రశ్నించే రోజు. మరి ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి ఎస్పీ చరణ్ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్.

కలం చేతిలో ఉంటే రచయిత కావచ్చు, కానీ ఆ కలంతో సమాజాన్ని మేల్కొల్పుతేనే గురజాడ లాంటి మహనీయులవుతారు. వీరు చేసిన సాహిత్య కృషికి కవితా పితామహుడు కవిశేఖర అనే బిరుదులు అందుకున్నారు. వీరు 1915 నవంబర్ 30 స్వర్గస్థులయ్యారు. ఈనాటి భావలహరిలో మీరు చివరగా వినబోయే పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకున్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామంజనేయులు.
1: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నడుస్తున్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన కలెక్టర్ భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందన్న మంత్రి టీజీ భరత్ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఏ సిరి ఆకాంక్షించారు. గోనెగండ్లలో పలు వీధులలో ఆమె పర్యటిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. కాజామునిసా నిర్వహిస్తున్న పేపర్ కటింగ్ బండిల్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పీఎంఈజీపీ పథకం కింద యూనిట్ కు 10 లక్షలు రుణం మంజూరైందని, 3,50,000 వరకు సబ్సిడీ వస్తుందని నిర్వాహకులు కలెక్టర్కు తెలిపారు. కర్నూలు శివారులోని గోశాలలోని ఆవులకు పచ్చిమేత అందించాలని కలెక్టర్ ఏసిరి అన్నారు. పచ్చిమేత సాగును కలెక్టర్ పరిశీలించిన నిర్వాహకులతో మాట్లాడుతూ, గోశాలలో ఉన్న 1,100 ఆవులకు పీఎండీఎస్ విధానంలో సాగు చేసి పచ్చగడ్డిని అందించాలన్నారు. ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో పీఎండీఎస్ సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు కోసం ఇండస్ట్రీ రిలేటెడ్ ఆన్లైన్ స్కిల్ అప్డేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యాలయంలో శిక్షణకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికుల పిల్లలు ఎవరైతే డిప్లొమా, డిగ్రీ, బీటెక్, మెడికల్ విభాగంలో చదువుతున్నారో వారంతా ఉచితంగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అని, విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఇంటి వద్దనే మొబైల్లో నేర్చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కార్మికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగర శివారులోని గార్గయ్యపురం డంప్ యార్డును కమిషనర్ చెల్లా ఓబులేస్తో కలిసి పరిశీలించి అక్కడ నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గార్గయ్యపురం జోహారాపురం డంప్ యార్డులో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రెమీడియన్ చేస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదులు ఆందోళన చెందొద్దని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కోరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. బెంచ్ ఏర్పాటు అనేది న్యాయమైన ప్రక్రియ, విధానాలకు అనుగుణంగా జరగాల్సిన అంశమని పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ సిరి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ భవనంలో

0: మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో ఆమె సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. పోషణ్ ట్రాకర్లలో చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సు వివరాలను నిర్ణీత గడువులోపు 100% ఖచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. కర్నూలు నగరాభివృద్ది లక్ష్యమని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేస్తో కలిసి మంత్రి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధులు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్, సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి 2 వాగుల వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు వెనుక బస్టాండ్ నుంచి ఎస్ఏఈ క్యాంపు మార్గంలో సీసీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. కక్షిదారులు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని 6 అదనపు జిల్లా జడ్జి, జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పి వాసు సూచించారు. నగరంలోని న్యాయసేవా సదన్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, 60,000కు పైగా క్రిమినల్ కేసులు, 300కు పైగా బ్యాంకు కేసులు పరిష్కరించామన్నారు. 153 రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు బీమా సంస్థల నుంచి 10,25,27,963 రూపాయల నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓర్వకల్లోకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, సెమీ కండక్టర్, ఫుడ్ పార్క్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం, ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ ఎస్టీడీ కోడ్ 08596, ఫోన్ నంబర్ 2233393.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హలో హలో హలో నమస్తే. నమస్తే అండి, కోటేశ్వరరావు గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా? ఓకే అండి. దేవుళ్ళు ఆ చిత్రం నుంచి ఏ పాట? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగార్జున రెడ్డి మేడం.
0: నాగార్జున రెడ్డి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి మాట కావాలి?
1: గురిజాడ అప్పారావు గారి గురించి బాగా చెప్పారు, దాని రంగస్వామి చేశారు మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: మేడం
0: చెప్పండి సార్.
1: మల్లెపూ చిత్రం నుంచి.
0: మల్లెపూ
1: బ్రతికున్న సత్యనట్టు ఈ లోకంలో
0: శోభన్ బాబు దా గారా అండి?
1: శోభన్ బాబు మేడం.
0: ఓకే అండి, బ్రతికున్నా అండి. చక్క చక్క అని ఉందండి, చిన్న మాట. మల్లెపూల వసంతం ఉందండి. ఓహో లలిత ఉంది, ఏమి లోకం ఉంది, ఎవరికి తెలుసు అని ఉంది. ఓకే ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి?
4: నా పేరు ప్రీతి మేడం.
3: ప్రీతి గారు, ఫస్ట్ టైమే కాల్ చేయడం?
4: మేడం,
3: ఫస్ట్ టైమా అండి కాల్ చేయడం?

0: ఓకే ఓకే అండి, చెప్పండి ప్రీతి గారు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మూవీలో
0: ఓకే
1: చంద్రుల్లో ఉండే కుందేలా సాంగ్.
0: ఓకే అండి, మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ
0: ధన్యవాదాలు.
1: మేడం.
0: థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హలో.
2: నమస్తే
1: అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు పుల్లోన మేడం.

0: పుల్లన్న గారు, మేము బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం. మేడం గారు పెద్ద అక్కయ్య చిత్రం పేరు. మేడం గారు
0: పెద్ద అక్కయ్య
1: చంద్రమోహి.
0: ఓకే
1: చూసే కళ్ళలో అనే పాట వినిపిస్తారా మేడం గారు?
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తాం, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్దామనుకుంటున్నారా? లేదు, మీరు మీ జ్ఞాపకాల గురించి చెప్పడానికి ఈరోజు 9:30 ప్రసారమయ్యే అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోనింగ్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు.

మీరింటి వరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 7వ రోజు సూర్యప్రభ వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ గారు మరియు కె రామానుజాచార్యులు గారు.

0: నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు ఆయన. శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణు యొక్క నాభిగమనం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకేమీ కనిపించడం లేదు. తాను కూర్చున్న పద్మం తప్ప ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అని మాట, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది, తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తిప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు. అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుణ్ణి ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో, వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణ ఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి త్రివేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేంచేసినట్లుగా తిరుమాడ విధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలశ చిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జియర్ స్వామివారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణ ఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ, సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉండే జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞా ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్టిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశైల వాహనము, గరుడ వాహనము, హనుమద్వాహనము, కల్పవృక్షము, సర్వభూపాలము, చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములు, అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుణ్ణి అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్యగమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే రథస్యేకం చక్రం భుజగమయమిత

0: అని అంటూ సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు, నాలుగు గుర్రములు ఇంకోవైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు, పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు. అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే, మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటి అప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని, చైతన్యాన్ని అందించినటువంటి సూర్యభగవానుని మీద శ్రీ వెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే మనందరిలోనూ కూడా జీవశక్తిని, చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ ఏడవ రోజున తిరుమాడ వీధులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీధి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు ఏడు రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. ఏడు రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసిసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్టః అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్టః అంటే మన యొక్క సహస్రాల పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క సిసలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది? చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక రెండు మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వం ఉందయ్యా. అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల్లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో

0: ఒక చిన్న సూర్య గోడం ఉంటుంది, ఆ గోడంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలీన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించవా? ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసిన పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదిగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభా వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు. స్వామివారు ఆపాదమౌళి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమౌళి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభా వాహనంలో కూడా ఆపాదమౌళి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత, ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట. వాక్ దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపజేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన మన ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందనామస్మరణ కలౌ నామస్మరణాన్ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో శేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే,

సర్వదేవాత్మక వక్ష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో

ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాసిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి ఆరోగ్యం, సత్కవిత్వం, మతి మతుల బలం, కాంతిమాయుః ప్రకర్షం, విద్యామైశ్వర్యమర్థం, సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదాత్ అని చెప్పి అంటూ సూర్యుణ్ణి ఆరాధన చేయటం ద్వారా కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటుగా సత్కవిత్వం అంటే చక్కటి వాక్పటుత్వము, సరైనటువంటి బుద్ధి, తెలివితేటలు, అలాగే శారీరకమైనటువంటి కాంతి, ఆయుష్షు, అలాగే విద్య, ఐశ్వర్యము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా సూర్యభగవాను అర్చించడం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్యభగవాను యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా ఆ రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న నివారణవహ అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు, ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగానూ దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు, మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు, సూర్యభగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో, అబ్బెబ్బే అంత అవసరం లేదు, ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్యభగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్యభగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది, ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్యభగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు అంటే సూర్యభగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదనమాట. అంతేకాదు, పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్యభగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్యభగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరి అటువంటి సూర్యభగవానుడు, సూర్యభగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహమవే అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మళ్ళా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్యభగవాను అధిష్ఠించినటువంటి
ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీ

0: య శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం మహిళా భారతి. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి ఈనాటి మన అంశం మీ చిన్ననాటి జ్ఞాపకాలు. మరి అతివలు మీ జ్ఞాపకాలు మాతో పంచుకోవడానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 08596, ఫోన్ నంబర్ 2233393. మనిషి జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి. బాల్యం, యవ్వనం, ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలు, ఇలా కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ మనసు మాత్రం అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అక్కడ కనిపించేది మన చిన్ననాటి జ్ఞాపకాలే. మరి అటువంటి జ్ఞాపకాలను మాతో పంచుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 08596 2233393. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఓకే, ధనలక్ష్మి గారు. బాగున్నారా అండి? సూపర్ గా ఉన్నామండి. విన్నారా మన అంశం ఈరోజు? చెప్పండి. అవునండి.
3: వచ్చిన తర్వాత ఆడుకునేవాళ్ళం మేడం.
2: ఓకే.
3: గ్రూప్ లాగా ఉండేవాళ్ళం.
2: ఓకే.
3: అక్కడ చదువుకున్నాము.
2: ఓకే. ఎక్కడ ఎక్కడండి?
3: నాగార్జున సాగర్.
2: ఆహా, ఓకే.
3: అంత సెలవులు వస్తే అన్నం కూర అని చిన్న చిన్న బుడ్డీలు ఉండేవి.
2: ఓకే.
3: అట్లా ఆడుకునేవాళ్ళం.
2: ఫ్రెండ్స్ తో పంచుకునే వాళ్ళ అన్నం తీసుకెళ్లి లంచ్ బాక్స్ అని
3: పంచుకునేవాళ్ళం మేడం.
2: ఓకే. మీకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకం ఏంటిది చిన్నప్పుడు? మామూలుగా ఫ్రెండ్స్ తో గడపడమే. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారా? మామూలుగా అంటే వేసవి సెలవులు అంటేనే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్దాం కదా. వెళ్తారా?
3: పల్లెటూరు బాగా హైదరాబాద్ అవతల.
2: ఓకే.
3: నలాజ్పూర్ అని పల్లెటూరు బాగా.
2: ఓకే.
3: పొలాలు ఎక్కువగా ఉండేవి అక్కడ. ఇవి మా బంతి పూలు, సన్నజాజి పూలు, ఆ తోటలు ఉండేవి మేడం అక్కడ. అక్కడ వెళ్ళి ఆడుకునే వాళ్ళు.
2: ఓకే అండి. ఇంకంతేనా అండి?
3: అంతే మేడం.
2: ఓకే అండి. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు.
3: థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ అండి.

జ్ఞాపకాలంటేనే అదో ప్రత్యేక విషయం. చిన్నప్పుడు వేసుకున్న ఆ చిన్న చిన్న బట్టలు, బడికి వెళ్ళిన రోజులు, అదే స్నేహితులతో ఆడుకున్న ఆటలు, అమ్మ పెట్టిన గోరుముద్దలు, నాన్న చేతిని పట్టుకొని తిరిగే రోజులు గుర్తు చేసుకుంటే ఒక్కసారిగా బాల్యానికి వెళ్ళిపోయినట్టుంది. ఇంకా పల్లెటూరులో ఉండేవాళ్ళకైతే మరికొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. చిన్నప్పుడు చింతాకు వేప పండుతో చేసే పచ్చడి కానీ, లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు చింతపండు చెంచాలు రేగివడలు తింటూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, ఆహా ఎంత బాగుందో కదా గుర్తు చేసుకుంటుంటే. మరి మీ జ్ఞాపకాలను మాతో చెప్పడానికి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0858926223393.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మనం ఈరోజు అతివలు అభిప్రాయాల్లో చర్చించుకుంటున్న అంశం మీ చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్నప్పుడు ఉదయం నిద్రలేపే అమ్మ పిలుపు, ఒక మధురమైన సంగీతం, నాన్న చేయి పట్టుకుని పాఠశాలకు వెళ్లిన రోజులు, కొత్త పుస్తకాల సువాసన, కొత్త పెన్సిల్పై ఉండే ముక్కు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే పెదలపై తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. సాయంత్రం మనం పాఠశాల నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు ఒక మూలకి, చెప్పులు ఇంకొక మూలకి వదిలి స్నేహితులతో కలిసి వీధుల్లో ఆటలాడతాం కదా. ఇంటికి రా అని పిలిచే అమ్మ పిలుపు, ఇంకో 5 నిమిషాలమ్మా అంటూ మనం మాట్లాడేవాళ్ళం. అలానే ఆటను కొనసాగించేవాళ్ళం. మరి ఆ 5 నిమిషాల్లోనే ఒక ప్రపంచాన్ని చుట్టి వచ్చేవాళ్ళం కదా. మరి అతివలు మీ జ్ఞాపకాలు కూడా మాతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0858926223393,

0: హలో,
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది కొత్తగూడెం పేరు సుమలత నా పేరు.
0: సుమలత గారు. ఓకే, ఈరోజు మన అంశం విన్నారా?
1: విన్నాం మేడం. మా అత్తగారి అభిప్రాయాలు.
0: అవునండి, మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి మరి చెప్తారా?
1: చిన్ననాటంటే అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మా దోస్తులు ఇప్పటికి కూడా ఉన్నారు మేడం.
0: ఓకే,
1: వాళ్ళతో చాలా జరిగిన విషయాలు కూడా విన్నాం, మేము తెలుసుకున్నాం. ఇప్పటికీ చిన్ననాటి రోజులన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాం మేడం.
0: అవునండి. మరి వేసవి సెలవులు ఎట్లా గడిపేవారు?
1: అప్పుడు ఈ వేసాయలు ఈ పరిచి పండ్లు ఇవన్నీ ఎండాకాలంలో బాగా వేసడం బాగా
0: స్కూల్లో కానీ మీ ఫ్రెండ్స్తో బాగా గడిపేవారు? బాల్యంలో గొడవలు కూడా కొంత అమాయకంగా ఉండేవి. ఒక చిన్న విషయానికే మన స్నేహితులతో గొడవ పడతాం, నాన్న అమ్మల మీద అలుగుతాం. కాసేపటికి అదే అలక పోతుంది, మరియు క్షమించు అనే మాట కంటే స్నేహితులతో మనం మళ్ళీ కలిసి ఆడుకునే మధురమైన క్షణాలు గొప్పవి కదా. ఇప్పుడు ఒక చిన్న పాట వినిద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: చిన్ననాటి జ్ఞాపకాలంటే గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, మనలోని చిన్నపిల్లలను మళ్లీ మేల్కొల్పడం. అందుకే బాల్యం తిరిగి రాకపోయినా బాల్యపు జ్ఞాపకాలు మాత్రం మనతోనే ప్రయాణిస్తాయి. మరి ఈనాటి అతివలు అభిప్రాయాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణం.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాదరేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాదరేని యామిని శర్మ గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: మనకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
1: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
2: అంటే పీఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్2 టైర్3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్ కేసు సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయి అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లు అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి, అంటే చాలా క్లిష్టమైనటువంటి

0: పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు, ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడికల్ మెడిసిన్స్ తో సహా, మెడిసిన్ గాని ఫుడ్ గాని ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
1: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
0: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక, అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటిల ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, మనం వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్ గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి, అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా, అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్ళి చూపించుకుని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్ లలో గనక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్ట్లు అలాంటివి అలాంటివి, రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము, ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్ గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్ లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రుల్లో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది, జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్ లో కూడా చేయించుకోవచ్చు, సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి, మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్ కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్ లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్ అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించు.

0: ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800161165 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఉండాలి, ఇంటి అడ్రస్. ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవి స్టాండర్డ్ గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి చేసుకోవచ్చు అనమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కియాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకుని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్లు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
1: చాలా హెల్ప్ఫుల్,
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని కూడా చాలా పెంచారు. గతంతో పోల్చుకుంటే 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే గనక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయాన్ని అందించడం అనేది ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం గాని, లేదంటే ప్రసూతి, లేదా నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1190కి పైగా అన్ని రకాలుగా మిగతావన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇటు అన్ని రాష్ట్రాలు గాని కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది

0: ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 100,000 మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త కె రాణి, అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: పది గంటల 15 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివేలులో. ఎంజీ రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వనమాలి రిలీక్స్ అనించగా హరిణి పడిన పాట శివపురం మూవీ నుంచి విన్నారు. హరివేలులో అడిగిన మొదటి ప్రశ్న, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలదాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కోట సాయి ప్రీతం భవానీపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుజాత గారు. నారాయణ మూర్తి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరం కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. హిందూపూర్ నుండి రాజేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుండి నరసింహారెడ్డి గారు మెసేజ్ చేశారు, పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. ఎస్ మరి నిజంగా ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకు అంటే మామూలుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా మంచి మాటలు చెప్తూ ఉంటారు బాధపడేవారు, వింటూ ఉంటారు వినేవాళ్ళు. ఇంకా అలాగే ఇక్కడ అల్జీమర్స్ వ్యాధి అంటే మనిషి తన ప్రపంచాన్ని మర్చిపోతారు, తన బంధుత్వాన్ని మర్చిపోతారు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలంటే నరకమే కదా. మరి ఈ అల్జీమర్స్ వ్యాధి ప్రపంచంలో చాలానే ఉందంట, మరి మన దేశంలో అంతగా లేకపోలేదు. అయితే కొంచెమైతే ఉంది, ఇంకా దాన్ని పెద్దదిగా కాకుండా ఉండాలి అంటే ముందుగా ప్రివెన్షన్ అనేది తెలుసుకోవాలి కదా. సో మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు కూడా దీని గురించి అయితే చాలానే చెప్పారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుసుమాన్విత గారు, శర్వాణి గారు, అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి నందు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. టి నర్సాపురం నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు టైలర్ రమేష్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి మొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, ఉదయం నుంచి చాలా మంచి విషయాలు అంటూ విన్నామంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మెసేజ్ అండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. హరివిలిలో మరి ఇప్పుడు నేను అడుగుతున్న రెండవ ప్రశ్న, పడయాణి. పడయాణి అనేది ఒక డాన్స్ ఫామ్ అనమాట. మరి ఈ పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8162 4888 14K.

10:28 దాటి 29 నిమిషాలు కావస్తోంది. స్టూడియోస్ లో సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య, మనమున్నాం హరివిల్లు. అడిగిన ప్రశ్న ఏంటంటే పడయాణి ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూసేద్దాము. మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచరలి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్.

0: చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి. రామాంజనేయులు వనిత, త్రిష, నారాయణి, హాసిని మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు పోలవరం నుండి, రాణి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారి మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తున్నా కదా. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాహుల్ నాయర్ అనంతపురం నుంచి, అవునా? ఓకే. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముదజా వాళ్ళు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మార్కాపురం నుంచి సిరిగిరి రామ్ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత గారు, మురళి భాను మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేస్తారు. కాదు, సాంగ్ అయితే వినిపించా కదా, నారి నారి నడుము మురారి, అందులోనే ఉంది ఆన్సర్. అరవిల్లు కార్యక్రమంలో ఆలస్యంగా జాయిన్ అయ్యాము, మరి క్వశ్చన్ వినలేదు అంటూ మెసేజ్ చేశారు బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి. పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరు పంపించారో మెసేజెస్ చదివి వినిపించేస్తున్నాను, అదనమాట సంగతి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. క్వశ్చన్లోనే ఆన్సర్ తెలిసిపోయింది, అదేలాగా? ఓహో, ఏదైనా సరే మనకు ఒక స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా, సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే కొంచెం ఫెమిలియర్గా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆ భాషకి చెందిందే అని చెప్పేసి. సో అలాగా కనిపెట్టారంట. ఎస్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, అవునా? ఓకే. శశిప్రియా రెడ్డి గారు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు, గుంటూరేనా? ఎస్, గుంటూరు నుండి మెసేజ్ చేశారు, తమిళనాడు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నరేష్ గారు. నెక్స్ట్ ఇంకా పాకాల మండలం నుంచి మెసేజ్ చేశారు. ఎస్, దేవీనగర్ సత్యనారాయణపురం నుంచి సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించారా? ఓకే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? అంటే కేరళం. సో కేరళం రాష్ట్రానికి సంబంధించిన నాట్యం అన్నమాట ఈ పడయాని. ఈ పడయాని నాట్యంలో పెద్ద పెద్ద వుడెన్ మాస్క్స్ను ధరించి డప్పుల లయకు తగ్గట్టుగా నాట్యం ఆడతారన్నమాట. మరి ఈ నాట్యాన్ని ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు కేరళం రాష్ట్రంలో. హరివిలులో ఇప్పుడు నేను అడగబోయే మూడో ప్రశ్న, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు పేరేంటి? సో కోల్, కేఓఎల్, కోల్, ఇది ఒక తిరుగుబాటు అనమాట. సో ఈ కోల్ తిరుగుబాటుకు ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేచ్చు 8662438141కి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

10:46 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం.

ఎక్కడైనా జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి డైలర్ రమేష్ గారు, ఇంకా వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రాంప్రసాద్ గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. నందు గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఆకాశవాణి వల్ల చాలా విలువైన విషయాలు మేము తెలుసుకుంటున్నాం అంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బండారు త్రిముత్తుల గుప్తా గారు మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఈజ్ అంటూ. అడిగిన ప్రశ్న ఏంటంటే, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్ పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, రంగాచర్లు గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్, బుద్ధు భగత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పద్దెనిమిది వందల 1831 ఇంకా 1832 ఈ మధ్య కాలంలో బుద్ధు భగత్ గారు ఛోటా నాగపూర్ ప్లాచ్యూ, ఇప్పుడు చెప్పాలంటే జార్ఖండ్, ఇంకా తర్వాత బీహార్, ఈ ప్రాంతంలో ఆయన బ్రిటిషర్స్కి ఎదురు వెళ్లి తమ భూములు అడవులు వాటిపైన వాళ్లకున్న హక్కుల్ని తెలుపుకోవడం కోసం ఈ కోల్ తిరుగుబాటును నిర్వహించారన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటు తర్వాత అడవుల్లో నివసించే వారు, ముఖ్యంగా భారతదేశంలో ఆ ఛోటా నాగపూర్ ప్లాట్యూ పక్కన ఉండేవాళ్ళు, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఇలా తిరుగుబాటు అనేవి తర్వాత నుంచి మొదలవుతూ ఉన్నాయన్నమాట. సో కోల్ అప్రైజింగ్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో చాలా ముఖ్యమైన సన్నివేశం.

మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? తెలిస్తే కనుక 8662488144కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: 10:57 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య వనమున్న హారివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? మరి ఇంకా అపరిచితుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్టే, కానీ అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఒక పథకం అయితే ఉందన్నమాట, ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఒక పథకంలోని ఇతివృత్తం. సో ఆ పథకం పేరు అడిగాను. మీరు పంపించిన నీటి సంరక్షణ, సస్యరక్షణ, ఎస్ అంతా కరెక్టే, థీమ్ అయితే కరెక్టే, కానీ పథకం పేరు కూడా కావాలి అన్నమాట ఆన్సర్లో. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు, వనిత గారు, నారాయణ హాసిని మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, పథకం పేరు కూడా చెప్తే బాగుండేది. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బోర్డు తులసీదాస్ గారు, నవీపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి, ఎస్ అది దేనికోసం అంటే దానికోసమే, అది పంపించింది కరెక్టే, కానీ పథకం అయితే ఉంది, ఆ పథకానికి పేరు ఏంటి అని చెప్పి అడిగాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, మరి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది అంటే ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన PMKSY. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయి. అండ్ అలాగే ఈ పథకాన్ని 2015లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మరి అప్పటి నుంచి కూడా మొత్తం చూస్తే గనక భారతదేశంలో ఎక్కడైతే ఫెమైన్ ఏరియాస్ ఉంటాయో, అంటే కరువు బాధిత క్షేత్రాలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, నీరు అక్కడ చాలా తక్కువగా లభిస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని చాలా ఎక్కువగా అమలు చేశారనమాట. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫెమైన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇప్పుడు చాలా ఫలవృక్షాలు, ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కనుక అవకాడో కానీ, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫారెన్ కల్టివేటెడ్ ఫ్రూట్స్, అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్కువగా మన దేశంలో ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అన్నమాట.
1: దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు.
2: ప్రజాసేవయే దేశ సేవగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు స్థిరత్వంగా ఉండే పథకాలకు ప్రణాళికలను రూపొందించింది. ఈ నేపథ్యంలో దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం వినండి.
3: భారతదేశం విదేశీ పరిపాలన దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా స్వాతంత్రాలను పొంది 100 సంవత్సరాల ఒక గొప్ప స్థితి భారత్ కి స్వాతంత్ర్యం లభించి 100 సంవత్సరాలలో దేశం సాధించబోతున్న ప్రగతి, సాధించాలనుకునే లక్ష్యాన్ని వ్యూహాత్మకంగా, ఊహాత్మకంగా తమ శక్తిని జోడించి అన్ని రంగాలలో, వ్యవస్థలలో ముందడుగు వేసే వినూత్న ప్రణాళిక, అత్యంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన ముందుచూపు వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం. 100వ స్వాతంత్ర వార్షికోత్సవం నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో సాధించాలనేది ప్రభుత్వ దార్శనిక. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువత ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాక వికసిత భారత యొక్క చోదక శక్తులుగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సాధికారత మరియు స్థిరత్వము సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొనుట, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రణాళిక సమర్థవంత పాలన, సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ మార్పుకు కీలకం భారతదేశ యువత. వారు దేశ విషయాలలో చురుకైన భాగస్వామ్యం వహిస్తూ మార్పుకు ఏజెంట్లుగా మరియు గ్రహీతలుగా పరిగణించబడతారు. అందరి పౌరులకు సమ్మిళిత ఆర్థిక భాగస్వామ్యం ద్వారా భారతదేశమును అభివృద్ది చెందిన దేశంగా మార్చటం ఒక లక్ష్యం. కేవలం 2 దశాబ్దాలలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం. మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం, సామాజిక సంక్షేమ పథకాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధిని నడిపించటం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించటం, జీవన సౌలభ్యము, వ్యాపార సౌలభ్యము రెండింటినీ పెంచడం ఈ వ్యూహం యొక్క లక్ష్యం. పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం, 80 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఆహార భద్రతా పథకాలు ఏర్పరచడం, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం అనే బహుమితీయ విధానం ద్వారా సాధించడం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్దదైన జన్ ధన్ యోజన బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించటం ద్వారా ఆర్థిక సాధికారత నిర్ధారించటం ద్వారా కోట్లాది మందికి సాధికారత కల్పించినది. ఆకాంక్షలు నెరవేర్చడం, బలహీన వర్గాల హక్కులను రక్షించటం, ప్రత్యేక సహాయ యంత్రాంగాల ద్వారా దివ్యాంగులకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, 3 కోట్లకు పైగా గ్రామీణ పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సరసమైన గృహాలను అందించటం ద్వారా అభివృద్ధి జీవన నాణ్యత పెంచుతుంది. రైతు సంక్షేమం ద్వారా వికసిత భారత దిశగా అడుగులు వేయడం, రైతు సంక్షేమంలో ప్రధానమంత్రి కిసాన్ ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డులు మొదలైన పథకాల ద్వారా ఆర్థిక భద్రత మరియు పంట నష్ట ప్రమాదం నుండి రక్షణను నిర్ధారిస్తాయి. దీనివలన కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి మరియు 100 కోట్ల నిధుల సౌకర్యంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వామిత్వ, పీఎం ప్రణామ్ పథకం మొదలైన వాటి ద్వారా సేంద్రీయ వ్యవసాయం మరియు స్థిరమైన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. సంపన్నమైన స్వావలంబన వ్యవసాయ రంగం యొక్క దార్శనికత పెంచుతుంది. అంతేకాక ఉమాంగ్ మరియు కిసాన్ రథ్ వంటి వేదికల ద్వారా పాలన మరియు సేవా బట్వాడాలో పరివర్తన చెందుతోంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 4.6 కోట్లకు పైగా ప్రజలు

డిజిటల్ సాధికారత పొందారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతులకి లబ్ధి చేకూర్చే పథకం గోబర్ ధన్ పథకం, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ అనగా పశు వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వ్యర్థాల నుంచి శక్తి పరిష్కారాలను ప్రోత్సహిస్తోంది. నూతన బయోగ్యాస్ కేటాయింపుల ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సౌకర్యాలు ప్రధానంగా పశువుల పేడ మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ మరియు కంపోస్టుగా మారుస్తుంది. దీనివలన గ్రామీణ ప్రాంతాలలో వ్యర్థాల నిర్వహణ, బయో ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు వాణిజ్యీకరణ ద్వారా ఆర్థిక అవకాశాలను సృష్టించడంతో పాటు పర్యావరణ రక్షణకు సహకరిస్తోంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా భారతదేశం రైతులకు సౌరశక్తి పరిష్కారాలతో సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ చొరవ ప్రపంచ పటంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి సౌరశక్తి కోసం గ్లోబల్ గ్రిడ్ ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 17 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే అధిక దిగుబడినిచ్చే పంట పథకాన్ని ప్రారంభించారు. రైతులకు సబ్సిడీ రుణాలను పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనలు మొదలుపెట్టారు. మహిళా సాధికారత దిశగా ప్రోత్సహించేలా అతి త్వరగా సాధించే దిశలో భారత ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే మహిళా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య, వ్యాపార సాంకేతిక సాధికారత ద్వారా మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలలో 70% మహిళలు ప్రగతి సాధించారు. అంతేకాక రాష్ట్ర లోక్సభలలో 33% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ మహిళలకు కోటాలు, హామీలు ఇచ్చే నారీశక్తి వందన్ అధినియం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ట్రిబుల్ తలాక్ ను నేరంగా పరిగణించటం వలన ముస్లిం మహిళలకు భద్రత పెరిగినది. ఆర్థిక చేరిక దిశగా చేసిన ప్రయత్నాలలో 28 కోట్లకు పైగా మహిళలు జన్ధన్ ఖాతాలు ప్రారంభించి లబ్ధి పొందారు. ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా లబ్ధిదారులలో మహిళలు ఎక్కువనే చెప్పాలి. జల్ జీవన్ మిషన్, పీఎంఎంయువై ప్రసూతి ప్రయోజనాలు మొదలైనవి మహిళా సాధికారత సంస్కృతిని ప్రోత్సహిస్తాయి. వికసిత్ భారత్ అభివృద్ది చెందే ప్రక్రియలో విద్యకు ప్రముఖ స్థానం కల్పించారు. ఎంపిక చేసిన పీఎం శ్రీ పాఠశాలలకు మొదటి విడతగా దాదాపు 630 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 12 సంస్థలను ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ గా ప్రకటించారు. నిష్ఠా టీచర్స్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్, విద్యాంజలి, మెంటారింగ్ మరియు నిపుణ్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రాథమిక అక్షరాస్యత, అనుకూల పాఠ్యాంశాలు మరియు క్రెడిట్ ఆధారిత అభ్యాసాన్ని నొక్కి చెబుతున్నాయి. స్కిల్ ఇండియా మిషన్ మరియు పీఎం కౌశల్ వికాస్ యోజన లక్షలాది మంది నైపుణ్యాలను మెరుగుపరిచాయి మరియు సమర్థ ఉద్యోగ కేంద్రాల ఇండస్ట్రీ 4.0 కోసం శ్రామిక శక్తిని పరిశ్రమ 4.0 నైపుణ్యాల స్థాయిలో శ్రామికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఇండస్ట్రీ 4.0 మరియు వికసిత్ భారత్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఇది భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఒక దార్శనికతను సూచిస్తాయి. పరిశ్రమ 4.0 నాల్గవ పారిశ్రామిక విప్లవం. నాల్గవ పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకునే ముందు సమాజంలో ఏర్పడిన 3 పారిశ్రామిక విప్లవాల గురించి తెలుసుకుందాం. మొదటి పారిశ్రామిక విప్లవం మానవ సమాజంలో ప్రాథమిక పరిణామ దశగా పేర్కొనవచ్చు. 1762 సంవత్సరంలో బ్రిటన్ లో ప్రారంభమైనది. వ్యవసాయాధారితమైన మానవ జీవితంలో యాంత్రీకరణ ప్రవేశించింది. వ్యవసాయానికి ఎద్దులు, నాగళ్లను ఉపయోగించే స్థానంలో యంత్రాలు, ట్రాక్టర్లను ప్రవేశింపబెట్టారు. గుర్రాల బగ్గీలపై వెళ్లే స్థితిలో స్టీమ్ ఇంజన్, ఇంజన్, బ్యాటరీ వాడుకలోకి వచ్చి ప్రయాణ సౌలభ్యాన్ని పెంచాయి. 2వ పారిశ్రామిక విప్లవం 1870వ సంవత్సరంలో ప్రారంభమైనది. లోహాలుగా స్టీల్, ఇతర తేలికపాటి లోహాలు, కొన్ని రసాయనాల తయారీ, విద్యుత్ తయారీ ఖచ్చితంగా పారిశ్రామిక విప్లవంగా పేర్కొనే ఆధునికీకరణకు అవకాశం ఇచ్చినది. రేడియో తరంగాలు ఎన్నో రకాలుగా వస్తు తయారీలకు, ఇన్నోవేషన్కు తోడ్పడినాయి. ప్రజలకు కమ్యూనికేషన్ సాధనాలు పరిచయమైనాయి.
20వ శతాబ్దం ప్రారంభంలో మూడవ పారిశ్రామిక విప్లవం

0: దశ వచ్చినదని చెప్పవచ్చు. బయోటెక్నాలజీ రంగం, కంప్యూటర్ల ప్రవేశం, రోబో తయారీ, డిజిటల్ ప్రక్రియను, ఆటోమేషన్ను ఒక్కసారిగా ఎక్కువ చేశాయి. డిజిటల్ టెలికమ్యూనికేషన్ సుమారుగా అన్ని రంగాలలోకి ప్రవేశించినది. 21వ శతాబ్ద ప్రక్రియగా 4వ పారిశ్రామిక విప్లవం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాట్ మరియు ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా తయారీ యొక్క డిజిటల్ పరివర్తనను సూచిస్తుంది. సమగ్ర వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి అభివృద్ధి చెందిన దేశంగా మారటం భారతదేశం యొక్క లక్ష్యం. వికసిత భారత్ లక్ష్య దిశగా తయారీ రంగంలో వికసిత భారత్ సాధించడానికి పరిశ్రమ 4.0 కీలకమైన చోదక శక్తిగా పరిగణించబడుతుంది. ఆవిష్కరణ మరియు స్వావలంబనపై దృష్టి పెట్టి నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తోంది. డిజిటల్ పరివర్తన సవాళ్లను పరిష్కరించడం, ప్రపంచ పోటీతత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేయడం, ఎంఎస్ఎంఈల పాత్రను అధికం చేయడం, ప్రపంచ విలువల గొలుసులో ప్రతి విషయంలో అధునాతన తయారీ పద్ధతులు స్వీకరించి మద్దతు ఇవ్వడం, ఆర్థిక, కార్పొరేట్, నాణ్యత, సంక్షోభ నిర్వహణ మొదలైన ప్రతి రంగం ప్రాథమికంగా సాంకేతిక గణన సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగం పరిశ్రమ 4.0లో భారతదేశ విజయానికి మూలస్తంభం. భారత్ తన స్వంత సెమీ కండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని గౌరవ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబులు శాస్త్రీయ స్వభావాన్ని ప్రోత్సహిస్తుండగా మరెన్నో నూతనంగా ప్రారంభమవుతున్నాయి. క్రీడలలో ప్రావీణ్యత పొందే విధంగా మణిపూర్లో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పరిచారు. జాంబీబార్, అబుదాబీలలో ఐఐటి క్యాంపస్ల ఏర్పాటుతో ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయీకరణ పురోగతిలో ఉంది. దీనికి ఫండ్ ఆఫ్ ఫండ్ మరియు స్టార్టప్ ఇండియా ఫండ్ స్కీముల మద్దతు ఉన్నది. విద్య, వైద్యం, రక్షణ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వ్యవసాయం మొదలైన అంశాలలో సామాన్య ప్రజలనే ప్రధానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వికసిత్ భారత్ దేశాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రతి పౌరుడు ఉన్నత నాణ్యత గల జీవితాన్ని ఆస్వాదించే విధంగా ఎన్నో అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమాలు మార్గదర్శకాలుగా ఏర్పరచారు. భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ దార్శనికత. ఈ దార్శనికత 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. యువతను ప్రధాన వర్గంగా ప్రాధాన్యత ఇస్తే మహిళలు, రైతులు, పేదవారు అని మిగిలిన 3 వర్గాలను అభివృద్ధి చెందేలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో, మన ఈనాటి సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి విషయంతో స్టార్ట్ చేస్తున్నాం భయ్యా. అదేంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మరియు డైరెక్టర్ బాబీ గారు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కాక. ఆల్రెడీ ఈ మూవీ నుంచి అయితే గనక మన మెగాస్టార్ గారిని ఒక సైడ్లో ఫ్యామిలీ మ్యాన్ గా చూపిస్తూ ఒక మంచి టీజర్ నైతే కనుక రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో చూసి మనమంతా ఇదొక మంచి క్లాసిక్ ఫిలిం ఏమనుకుంటామేమో అని మన వాళ్ళు మరొక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక సైడు మెగాస్టార్ గారు ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తూను, మరోసారి ఇంకొక యాంగిల్లో ఒక వింటేజ్ మాస్ హీరో లుక్ లో మన ముందు రాబోతున్నారట. అది కూడా మామూలుగా ఉంటుందంట. ఆ స్టోరీ కానీ అదంతా అసలు మనము ఊహించలేని రేంజ్ లో మెగాస్టార్ ని మనం ఎట్లా అయితే వెండి తెర మీద చూసి విజిల్ వేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ లో డైరెక్టర్ బాబీ గారు అయితే మంచి గట్టిగానే ప్లాన్ చేశారట. దాని మీద తీసేటట్టు కొన్ని సీన్లు అయితే గనక అబ్బో ఇంతవరకు ఎప్పుడు మనం చిరంజీవి గారు అలా చూసి కూడా ఉండమట. మరి దీని గురించి అయితే సినిమా వర్గాల్లో మంచి చర్చ అయితే జరుగుతుంది. ఆ డిస్కషన్లు అన్ని ఎలా జరిగినాయి కానీ భయ్యా, వెండి తెర మీద మన మెగాస్టార్ ని అలా చూస్తే చాలు భయ్యా, చూస్తూ ఉండిపోవచ్చు. ఏమంటారు, వచ్చాక చూసి ఎంజాయ్ చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం వాల్టర్ విరేమో నుంచి అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గారి వెండి తెరపరిచయం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సినిమా అభిమానులందరికీ ఇక ఆ సమయం రానే వచ్చేసింది అని చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మన నందమూరి మోక్షజ్ఞ గారిని డైరెక్టర్ వశిష్ట గారి డైరెక్షన్లో ఒక మంచి సోషియో ఫ్యాంటసీ స్టోరీ లైన్తో మనం ముందుకు తీసుకురాబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది భయ్యా. ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మన నటసింహమైన బాలయ్య బాబు గారు కూడా చెయ్యబోతున్నారట. ఏది ఏమైనా కానీ భయ్యా, ఈ కాంబో ఉంది చూసావా, ఈ కాంబోలో దానికి తోడు మన బాలయ్య బాబు గారు కూడా కనిపిస్తున్నారటే. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఏదేమైనా భయ్య, తొందరగా షూటింగ్ చేసి తొందరగా సినిమాను మా కోసం వెండి తెరమ చూపించండి భయ్య. చాలా వెయిటింగ్లో ఉన్నాం అందరం ఎప్పుడెప్పుడు చూద్దామా అని. అదనమాట సంగతి. ఇప్పుడైతే మీరు మీకోసం డాకు మహారాజ్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఒక సినిమా న్యూస్ గురించి అయితే కనుక బాగా చక్కర్లు కొట్టేస్తుంది భయ్య మన సినిమా వర్గాలలో. అదేంటి అంటే మన హీరో శర్వానంద్ మరియు దర్శకుడు శ్రీనివైట్ల గారి కాంబోలో రాబోతున్న చిత్రం జార్జ్ క్రిష్. మరి ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ కనుక ఒక భారీ రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నారట సినిమా టీం అంతా. ఇదంతా పక్కన పెడితే శర్వానంద్లోని ఒక కామెడీ టైమింగ్ యాంగిల్ని ఈ సినిమా ద్వారా కొత్తగా మనకు చూపించబోతున్నారట డైరెక్టర్ శ్రీనివైట్ల గారు. ఆల్రెడీ ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ అయితే కనుక చాలా హిలేరియస్గా వచ్చినాయట. ఇక దానికి తోడు స్క్రిప్ట్ అయితే కనుక అద్దెరిపోయే రేంజ్లో కుదిరిందట ఈ కాంబినేషన్కి. మరి ఈ సినిమా గనక మంచి డైరెక్టర్ శ్రీనివైట్ల గారి కామెడీ టైమింగ్కి మన శర్వానంద భయ్య హ్యాండ్సమ్నెస్కి రెండు సెట్ అయితే ఉంటుంది భయ్య. ఒక మంచి ఘన విజయం సాధించడం అయితే ఏమాత్రం అస్సలు తగ్గేదే లేదని చెప్పచ్చు. చూద్దాం మరి తొందరగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసి మనం కూడా చూసి రిజల్ట్ చెప్పేద్దాం అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం నారీ నారీ నడుమ మురారి ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. మరి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లో మనం చూసినది కాకుండా సినిమాలో ఒక అసలైన ట్విస్ట్ ని దాచిపెట్టారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి అదేంటి భయ్యా, సినిమా చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది కదా అనిపిస్తుంది కదా, కానీ అంతకు మించిన ట్విస్ట్ ఏదో మనకి ఇవ్వబోతున్నారని మూవీ టీం వాళ్ళు అట్లాగే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఒక బాగా చర్చ చేస్తున్నారట. మరి ఆ ట్విస్ట్ ఏంటో కానీ భయ్యా బయటికి రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు భయ్యా. ఇక సినిమా చూసిన తర్వాత సినిమాలో థియేటర్ అందరూ ఖచ్చితంగా ఈ సినిమా ట్విస్ట్కి ఖచ్చితంగా బాగా మెచ్చుకొని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఆడియన్స్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సిన కూడా అట్లాంటిది కదా భయ్యా. సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటే అంత బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు త్రివిక్రమ్ గారి మార్క్ టైమింగ్తో ఉండేటువంటి ట్విస్ట్లు అంటే మామూలుగా ఉంటాయా, అదిరిపోక తప్పదు కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చీరు చీరు.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఏ సినిమా కబుర్లు, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరిక ఈనాటి సినిమా కబుర్లకు నేనైతే బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనమంతా కలుసుకుందాం నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలుసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనోనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాల్లో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో ముఖ్య అతిథి హాజరై కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొంది. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు పొందిన తర్వాత పదేళ్లకు ఒకసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత ఐరిస్ వేలిముద్రలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వివరాల అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 29 వరకు ఉచిత ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నందినాటక బహుమతులు 2025, కందుకూరి పురస్కారాలు 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ ఎండీ కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో శ్రీనెక్స్ 26 పేరుతో విశాఖలో ఇరుదేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 ప్రారంభమైన విన్యాసాలు ఈ రోజుతో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీ చేసే సర్వదర్శన టోకెన్లను మరో 4 రోజుల పాటు నిలిపేయనున్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు నిలిపేస్తున్నట్టు తొలుత దేవస్థానం ప్రకటించింది. తాజాగా మరో 4 రోజులు పొడిగించి 24వ తేదీ వరకు టోకెన్లు జారీ ఉండదని అధికారులు వెల్లడించారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలో భారత్ 3వ పథకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం దక్కింది. ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మాని, హిమాన్షు థిల్లాన్ త్రయం త్రుటిలో స్వర్ణాన్ని చేదార్చుకుంది. చైనా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రుద్రాంక్ష్, హిమాన్సు వ్యక్తిగత ఈవెంట్లో ఫైనల్కు అర్హత సాధించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

FM 101.3 స్టూడియోలో సమయం చూస్తే 12:05. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ ని. ముందుగా మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ ని. తర్వాత మిగతా అన్ని విషయాల గురించి మనం చక్కగా ముచ్చటించుకుందాం. మరి మీకోసం ఇప్పుడు వస్తున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ రంగస్థలం నుంచి మన దేవి శ్రీప్రసాద్ గారి సంగీతంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మరిప్పుడు నేను చెప్పబోయే విషయం భయ్యా కాస్త కొత్తగా అనిపించవచ్చు, ఫన్నీగా కూడా అనిపించవచ్చు. అందుకే మ్యాటర్ ఏంటంటే, కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి భయ్యా, ఇవి ఎక్కువగా తింటే చనిపోతాయి. ఇంకొన్ని జంతువులు ఉంటాయి, ఇవి ఎక్కువగా తినకపోతే చనిపోతాయి. అదేంటో ప్రకృతి ధర్మం? ఇంతకీ అలా ఎక్కువగా తినకపోతే చనిపోయే జీవి ఏదంటారా? చెప్తా. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది కుందేలు. అవునండి, ఇవి చూడ్డానికి వేలే క్యూట్ క్యూట్గా ఉంటాయి, కానీ ఇవి గనక పొరపాటున తినడం మానేసాయి అనుకోండి, పసక్ కనిపోతామాట. అంటే దెబ్బకు వీటి ప్రాణానికే ముప్పు. ఎందుకు అంటే ఈ కుందేలకి పళ్ళు ఉంటాయి చూసారు, ఎదురు పళ్ళు, వాటి జీవితకాలం అంతా అవి పెరుగుతూనే ఉంటాయట. మరి అవి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఏం లేదు, ఎవరు ఏం చేయరు. అందుకే నేనేం చేస్తూ ఉంటాయంటే, ఎప్పుడు ఏదో ఒక దాన్ని కొరుకుతూ తింటూనే ఉంటాయి. వాటిని నమురుతూ ఉండటం వల్ల ఆ పళ్ళు కాస్త అలా అరిగిపోతూ ఉంటాయంట. అలా ఏదో ఒకటి తింటూ వాటి ప్రాణాలను అలా కాపాడుకుంటున్నాయట. అది విషయం. అదే గనక తిన్న మానేసి అనుకోండి, వాటి పళ్ళు అలా పెరుగుతూనే ఉంటాయి, దెబ్బకి వాటి ప్రాణాలు హరి హరి అనిపిస్తాయి అన్నమాట. అది సంగతి, అదండి మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ హనుమాన్ నుంచి. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తార్చి ఉంచేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా కార్యక్రమంలో మన భారతదేశంలో అలాగే చాలా చోట్ల ప్రేమకు చిహ్నంగా ప్రేమ పావురాలు అని అంటూ ఉంటారు. సో మరి ప్రేమ పావురాలను చూస్తూ ఉంటే చాలా మంది లవ్ బర్డ్స్ అని చక్కగా పిలుస్తూ ఉంటారు ప్రేమికులని. కానీ ఇది మన వరకేనండోయ్. ఈ చైనీయులు ఉన్నారు చూసారా, వారిది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే వాళ్ళకి మాండరిన్ డక్స్ అని ఒక ప్రేమ జాతుల పక్షులు ఉన్నాయన్నమాట. ఈ మాండరిన్ డక్స్ అంటే బాతులండి. ఈ బాతులు చాలా అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే నిజంగా వీటిని ప్రేమ పక్షులు అనడంలో ఏమాత్రం సందేహం కలగదంటండి, అంత అందంగా ఉంటాయి. అందుకే చైనీయులు వారి వివాహ కార్యక్రమాల్లోనూ అట్లాగే ఏదైనా ప్రేమకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా వీటి చిహ్నాలు ఉన్నటువంటి చిత్రాలని లేదా వీటి బొమ్మలని ప్రేమ కానుకగా ఇస్తూ ఉంటారట. అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్. మనకి ప్రేమ పావురాలు అంటాం, వారు మాండరిన్ డక్స్ అంటారు. అదనమాట సంగతి. మరి మీరు కూడా మీ ప్రేమకు చిహ్నంగా ఏమిచ్చుంటారు కానుకగా? మనకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు భయ్యా అంటారా? తప్పే లేదు, మనకి ఇవ్వడమూ లేదు తీసుకోవడం లేదంటారా? అసలు ఇబ్బందే లేదు. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాం, అంతకుమించి ఇంకేం చేస్తాం. అదన్నమాట సంగతి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ

0: ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్య సమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities

0: to the primary health facility level.
1: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్ లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్టలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్ లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడితే ఒక రెండే రెండు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుంది భయ్యా, ఆహా అనిపించాల్సిందే కదా. ఏముంటుంది భయ్యా టేస్ట్? ఈ మిరపకాయ బజ్జీల రుచి మన భారతీయులకు మాత్రమే కాదండి, ఖండ ఖండాలను దాటి విస్తరించింది. అది ఎక్కడా ఏంటి అంటే చెప్తాను భయ్యా, మనకన్నా మెక్సికన్లు ఈ మిరపకాయ బజ్జీలను బాగా ఆస్వాదిస్తున్నారట భయ్యా. ఓ రకంగా చెప్పాలంటే మనకన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి మిరపకాయ బజ్జీల గురించి వాళ్లకు ఫుడ్ ఫెస్టివల్నే నిర్వహిస్తారట. మంచి ఆహార ప్రియులు కదా. ఇక అంతేకాదండోయ్, వీళ్ళు ఈ మిరపకాయలతో రకరకాల కూరలను కూడా ప్రిపేర్ చేస్తారట ఈ ఫెస్టివల్ కోసం. అంటారులే అండి, తినడానికి కాదేది అనర్హం అన్నట్టు వారు కూడా మంచి రుచిని ఆస్వాదిస్తున్నారు ఈ మిరపకాయల ద్వారా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం నాన్నకు ప్రేమతో మూవీ నుంచి ఈ మంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక ఈనాటి మీకు తెలుసాకి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కుప్పం నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కుప్పం కొత్తపేటలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగ సభలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన నిర్మాణాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండోల్పేటలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగరవాటికను ఆయన ఈరోజు ప్రారంభించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో

తట్టు తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచంలోని 123 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739 ర్యాంకు, విశాఖపట్నం 755 ర్యాంకు, నెల్లూరు 893 ర్యాంకు, విజయవాడ 932 ర్యాంకులు పొందాయి. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట పండుగల నిర్వహించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మహాకవి గురజాడ అప్పారు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ 164 జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు పండిస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ఈరోజు ఆయన అనంతపురం జిల్లా గార్లజిన్నె మండలంలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ఒక భాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పంటను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి పరిశీలించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాల్లో అక్రమాలు నకిలీ ధృవపత్రాల వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు ఆందోళన చేపట్టింది. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లు మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
4: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:05 అంటే 1:05 PM అయిపోయిందనమాట. సో మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాల గురించి, బ్యూటీ టిప్స్ గురించి, అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే కదా ఈనాటి స్పెషల్ ధీరా. మరి ఈరోజైతే మనం మహిళలకు సంబంధించి వారి అందానికి ఉపయోగపడేటువంటి విషయాల గురించి, చిన్న చిన్న బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మహిళలు కాస్త ఎండలోకి వెళ్ళి వస్తే వారి ముఖం ఊరికినే ట్యాన్గా మారిపోతూ ఉంటుంది. అరే ఏంటో ఇంత కాంతివంతమైన మొహం మీద ఈ నల్లని వలయాల్లా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వారు ఏం చేయాలంటే, కొంచెం తేనె నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే ఆ స్కిన్ మళ్ళీ కాంతివంతంగా మరి మంచి స్కిన్ టెక్చర్ కూడా బాగుంటుందట. సో ఇది కాస్త మనకి ఇంట్లో దొరికేటువంటి సాధారణమైనటువంటి పరికరాలు కదా, కొంచెం బాగా ఉపయోగపడుతుందేమో, ట్రై చేయండి. అదనమాట సంగతి. ఇప్పుడైతే మరి మీకోసం తొలి ప్రేమ మూవీ నుంచి మంచి సుహైట్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా ధీర కార్యక్రమంలో ఇంకొంతమంది మహిళలకి ఫేస్ మీద కాస్త బ్లాక్ మార్క్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ రోజుల నుంచి ట్యాన్ ఉండిపోతూ ఉంటే అవి బ్లాక్ మార్క్స్లా తయారైపోతాయి. సో అలా ఉన్నవారు దానికి ఏం చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు అనేవి తాత్కాలికంగా పనిచేస్తాయి. కానీ దీని మీద మంచి స్ట్రాంగ్ ఎఫెక్ట్గా పనిచేయాలంటే ఒక మంచి చిట్కా ఉంది భయ్యా. అదేంటంటే

చూస్తుంది కదా, అదే అండి మన నారింజ రసం. ఆ నారింజ రసంలో కాస్త చిటికెడంత పసుపు కలిపి కొంచెం ఫేస్ మీద కొంచెం బాగా అప్లై చేస్తే, దీనికి వీలైతే గనక కొద్దిగా పసుపుతో పాటు పెరుగును కూడా కలిపితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందంట. సో ఆ కలిపిన మిశ్రమాన్ని ఫేస్ మీద అప్లై చేస్తే స్కిన్ టెక్చర్ బాగా మృదువుగా మారి ఆ బ్లాక్ మార్క్స్ కూడా తగ్గుముఖం పడతాయంట. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే చాలా సాధారణమైనటువంటి రోజు ఉపయోగించే పదార్థాలే కదా. సో ఇవి కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం కూడా బాగుంటుందట. మరి ట్రై చేయండి, మనకు అవకాశం ఉంది కదా, ట్రై చేస్తే తప్పే ఉందబ్బా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సమయం సంగతి వచ్చేస్తుంది. వింటావు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

0: నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి, బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష మనందరికీ.
0: పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 2 రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయ క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్టంలోని నగరాలను ఆధునిక, సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పునకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ రాసిన నాటకాలు, కవితలు, రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
2: ఆయన రాసినటువంటి కవితలు కానీ శ్లోకాలు కానీ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్ చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహించుకున్నాము. ఆయన కవితల ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికే కూడా చాలా మంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని ప్రపంచం అంతా కూడా తెలియదు.

0: తెలియజేశారు.
1: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా

0: వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: भारत के युवाओं के सामर्थ्य की एक और तस्वीर हमारे स्टार्टअप इकोसिस्टम में दिखाई देती है. भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है. आज करीब आधे रिकॉग्नाइज स्टार्टअप टियर 2 और टियर 3 शहरों में है.
0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
0: డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీ

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర మహిళల కార్యక్రమంలో కొంతమందికి ఏదైనా పని చేస్తూ ఉంటే బాగా చెమటలు పడుతూ ఉంటాయి, అది సహజం. కానీ ఇంకొంతమందికి ఆ చెమటలు తల నుంచి ధారాళంగా కారిపోతూ ఉంటాయి. సో అటువంటప్పుడు బాగా తల దురద పుట్టేసి చాలా చికాకుని ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ ఎన్ని కాదు. అటువంటి వారు కాస్త జుట్టు కూడా ఓడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దీనికి ఒక చిన్న పరిష్కారం కాదు కానీ చిట్కా ఉంది. అదేంటి అంటే, కొంచెం అలోవెరా పేస్ట్ తీసుకొని దానిలో కొన్ని చుక్కల వేప నూనె కలిపి కుదుళ్ళకు పట్టిస్తే కుదుళ్ళు బాగా గట్టిపడి జుట్టు ఊడకుండా ఉంటుంది. అలాగే ఆ ఇచ్చింగ్ సమస్య నుంచి కూడా కాస్త త్వరగా బయటపడచ్చట. సో ఇది కూడా కొంచెం ఉపయోగపడే చిట్కలా ఉంది, ట్రై చేస్తే పోయేదేముంది, అదన మన సంగతి. ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర కార్యక్రమంలో. కొంతమందికి జుట్టు పాపం చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, అయినా కానీ ఎందుకో తెలియదు కానీ ఆ జుట్టు కాస్త అన్హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎన్ని క్రీములు రాసినా ఏమీ చేసినా కానీ డబ్బులు పోతూ ఉంటాయి, అలాగే అది సరిగ్గా పనిచేయదు. సో అటువంటప్పుడు అలా ఉన్నవాళ్ళు కాస్త డ్రైగా బాగా జుట్టు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎగ్ వైట్ ఉంటాయి కదండి, ఆ ఎగ్ వైట్లో కాస్తంత ఆలివ్ ఆయిల్ని కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కూడా చక్కగా కలకల కలకలాడుతూ కనబడుతుందంట, అంటే జుట్టు కూడా మెరుస్తుంది. సో ఈ చాలా చిన్న సింపుల్ ట్రిక్స్ కదా, ట్రై చేస్తే ఎన్నో డబ్బులు సేవ్ అవుతాయి, టైము సేవ్ అవుతుంది, ముందు జుట్టు బాగుంటుంది అదన్నమాట సంగతి. మరి ఎన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం 180 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాటి ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? మరి నేనైతే ఈనాటి ధీరాకి బై బై చెప్పేస్తున్నాను. మనమంతా కలుసుకున్నాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివేక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైనది. మరి మన మిత్రులు కూడా చాలా సిద్ధంగా ఉన్నట్టున్నారు సందడి కోసం ఎదురు చూస్తూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. మరి ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీదైన సమాధానాలు పంపించాలి అంటే కనుక 0866243814 ఈ నెంబర్ కి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి పంపించేసేయండి 0866243814 కి. అదనమాట సంగతి, చిన్న గమనిక, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం పంపించాలి కానీ ఇంటర్నెట్ ఉపయోగించి పక్కనోళ్ళ దగ్గర నుంచి కాకుండా. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల లాంటి బిడ్డలు ఎవరది? ప్రశ్న మరొకసారి, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల లాంటి బిడ్డలు ఎవరిది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనమున సందడే సందడిలో.

ఇందాకడొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిట్టలు, ఎవరది అని. దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ సుమని పి ఈడెనా అంటూ, సారీ పెడల నుంచా, ఓకే. వీరు చెప్తున్న సమాధానం అయితే కనుక రాంగ్ ఆన్సర్, సుమని ఫ్రమ్ పెడల నుంచి, బట్ కాస్త 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి సాలికాలిని అంటూ పంపించేశారు. కాదండి, బట్ మీరు పంపించింది కూడా 50% కన్సిడర్ చేయొచ్చు, కానీ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈయన పంపించిన సమాధానం కూడా కరెక్ట్ కాదండి, 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఆచార్య చిరంజీవి రామలింగ దుమ్మాయి గూడెం నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే. మధుసూదన్ రెడ్డి పేపిన పాల్యం నుంచి కందిరిగ గూడు అంటూ, కాదు గురువు గారు. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకరు పంపించేశారు పొద్దుతిరుగుడు పువ్వు అంటూ, సారీ బ్రో రాంగ్ ఆన్సర్. మూసపట్టి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్, విజయలక్ష్మి రామాపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మానస రచన అనుకో ఫ్యామిలీ పంపించేశారు. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి, భాస్కర్ ఫ్రమ్ తిరుపతి నుంచి, 50% మాత్రం కన్సిడర్ చేయొచ్చు, సరైన సమాధానం కాదది. నెక్స్ట్, అనువర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం అండి. మీ ప్రశ్నకు మా సమాధానం దొరకడం చాలా కష్టంగా ఉందండి అంటూ పంపించేశారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్, తదుపరి, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ బాయ్ అంటున్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. తో గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. తరువరి, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు, కుక్క అనుకున్నాను సార్ అంటూ. కుక్క హౌ భయ్యా, మన ప్రశ్నకి దానికి సంబంధం ఏమాత్రం లేదు భయ్యా. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు కండె నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి గారు, ప్రియా శ్రీనివాస రెడ్డి. ఓకే, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. ఒక్కొక్కరికి ఒక్కసారి మాత్రమే సమాధానాలండి. రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ టపటపా మళ్ళీ పంపిస్తూ ఉంటే ఒక్కొక్కరిది ఒకసారి మాత్రమే చదవడం జరుగుతుంది. నెక్స్ట్, రమేష్ దొంతి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. కొల్లిపురం నుంచి మౌలాలి, రాంగ్ ఆన్సర్. హాయ్ మునమ్మ అంటూ పంపించేశారు పెద్ద పర్య నుంచి, రాంగ్ ఆన్సర్తో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించేశారు డి గోవర్ధన్ రావు అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, మా భాష వాకాడు నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ పంపించేశారు చెరుకుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు పెద్ద మస్తానరావు చిన్నమస్తానరావు గారు. మన ప్రశ్నకి సమాధానం అయితే లేదు. నెక్స్ట్, ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాల నుంచి, రాంగ్ ఆన్సర్తో. హాయ్ నా పేరు తులసి మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి అంటూ పంపించారు, రైట్ ఆన్సర్తో. అదనమాట సంగతి. మరింతకి ఏంటో ఆ రైట్ ఆన్సర్ అంటే మొక్కజొన్న. అవునండి, మీరు విన్నది రైటే, మొక్కజొన్న కండి. పైన దానిపైన లేయర్ లేయర్లుగా ఉంటూ ఉంటాయన్నమాట, చింకిరి చింకిరి లాంటి బట్టలు, కానీ లోపల రత్నాల్లాంటి బిడ్డల్లాంటి గింజలు ఉంటాయి. అదనమాట సంగతి. సో మా ప్రశ్నకి సమాధానం వచ్చేసినట్టు అనుకుంటా. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్స్ మళ్ళీ పంపించేశారు, అరే రే రే ఆల్రెడీ అయిపోయింది కదా భయ్యా. నా ఆన్సర్ కాకరకాయ అంటే పంపించేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. రాంగ్ ఆన్సర్ భయ్యా అది కూడా, అది విషయం. మరిక తదుపరి ప్రశ్న ఏమిటి అంటే, సంవత్సరంలో ఏంటి ఇయర్లో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఎందుకంటే మనకి చాలా ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని.

అనమాట. సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నా. ఈలోపు ఆలోచిస్తూ మీ ఆన్సర్ పంపించేసండి 0866244314కి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుతో టూరిజాన్ని ఆకర్షిస్తామని, 2.5 కోట్ల రూపాయలతో కుప్పం మార్కెట్ యార్డును అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఎఫ్కే పాలెంలో మైసమ్మ చెరువును ఆయన పరిశీలించి అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్టంలోని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. పింఛన్ల దరఖాస్తుకు మధ్యవర్తులు నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తులకు నగదు ఇవ్వకుండా నేరుగా సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్లకు 10%, పీజీలకు 5%, సూపర్ స్పెషాలిటీకి 3.5% ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుండి 28,497 రూపాయల స్టైఫండ్ పెంచారు. విజయవాడ నగరంలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టీచర్లపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. అమరగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్దిదారులు 115 మందికి మంజూరైన 80,42,149 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు పంపిణీ చేశారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్బంగా పల్నాడు జిల్లా మాచెల్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచెల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సిబ్బంది సౌకర్యాలు సరిపోవడం లేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ప్రచార రథాన్ని ఈరోజు నియోజకవర్గ శాసన

సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పోర్ట్స్ 75 పేరుతో టీమిండియా జపాన్తో ఏకైక T20 మ్యాచ్ కు సిద్దమైంది. ఈ మ్యాచ్ సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా రేపు జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో. ఇందకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు అని. మరి దానికి గాని మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరో ఎక్కడి నుంచి వచ్చుద్దాం. ప్రణ జోగానందరావు కాలేజ్ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూసాపేట గ్రామం, మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు రాంగ్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు ఉమ్మడ నుండి మహమ్మద్ జయంతి స్నేహభాను జయనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెట్ర నుంచి రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ బాగుంది, సందరికి స్వాగతం, నేను భాస్కర్ తిరుపతి నుండి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. భయ్యా మీరు రైట్ ఆన్సర్ పెట్టి కూడా తప్పే కదా అని అడిగారు, చూసారా? బాగుంది భయ్యా, మనమంతా ఒక జాతి పక్షులు లాంటి వాళ్ళం అనమాట. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధపట్నం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయ పాలెం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నేమ్ ఎంఏ భాష అందమాల విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. హాయ్, నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్తో. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. విజయ కైలాస్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపల్లి నుంచి పంపించేశారు తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నాజర్పేట నుండి పోతయ్య గారు ఆగస్ట్ నెల అంటూ, ఆగస్ట్ నెల తప్పులేదులేండి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. ఏప్రిల్ అనుకుంటున్నామండి అంటున్నారు. ఎందుకు అంటే ఏప్రిల్ ఫూల్ చేస్తారని ఎక్కువ మాట్లాడరండి అంటూ. వా, వాట్ ఎ లాజిక్ భయ్యా, ఎంత లాజిక్ చెప్పినా మీ ఆన్సర్ మ్యాజిక్ లేకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ భయ్యాది, అదనమాట సంగతి. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామాపురం గువ్వల రామకృష్ణయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, మీరు పంపించిన దాంట్లో ఒక రైటు ఉంది ఒక రాంగు ఉంది, ఎలా తీసుకుని అర్థం కావట్లేదండి. నెక్స్ట్ ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి పంపించేశారు హలో టు ఎవ్రీ వన్ ఆన్సర్ రీజన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్స్.

నెక్స్ట్ హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ ని. వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించేశారు మాధవి ఆంజనేయ బోధన పోచంపల్లి నుండి. బట్ ప్రశ్నకు సమాధానం ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి నుంచి రైట్ ఆన్సర్తో. పాలెం పోలే గారు పంపించిన ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహాలక్ష్మి ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ ఆగస్ట్ అంటూ ఇట్స్ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య సార్ అంటూ పంపు చేశారు రైట్ ఆన్సర్ ని. బట్ ఆదిత్య అయిపోయాడండి, చెప్తా మళ్ళీ రమ్మను ఒకసారి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబులూరు రామకృష్ణయ్య పంపు చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద పంపు చేశారు యశోద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒకసారి అండి సమాధానం. నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెరంబలూరు నుంచి మార్చ్ అంటూ రాంగ్ ఆన్సర్. ఎంత మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయితే మాత్రం తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ తక్కువగా మాట్లాడడం కూడానా? ఓకే నెక్స్ట్ పేరు లేదు కానీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి చిన్నబాబు గారు నా ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ని. చిన్నబాబు కూడా వచ్చా చెప్తారండి. నెక్స్ట్ నా ఆన్సర్ ఇది అన్న డౌట్ అండి అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. మీ డౌట్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి డిసెంబర్ అంటూ డిసెంబర్ సంవత్సరంలో లాస్ట్ మంత్ అని తెలుసుకారండి, మాట్లాడడానికి కూడా తక్కువేనా? రాంగ్ ఆన్సర్. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపచేతనాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వై గోపి పాటి బండ్ల నుంచి హాయ్ శృతి గారు బాగున్నారా అంటూ. నా వాయిస్ శృతి గారి వాయిస్ లా ఉందా అండి? థ్యాంక్ యూ అండి, తప్పులేదు. నెక్స్ట్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. ఇంతకీ ఇంతమంది కలిపి పంపించిన రైట్ ఆన్సర్ ఏంటి రాంగ్ ఆన్సర్ ఏంటి కన్ఫ్యూజన్ వద్దు భయ్యా, నేను చెప్పేస్తా రైట్ ఆన్సర్ ఏంటనేది. సంవత్సరంలో తక్కువ రోజులు ఏ నెలలో ఉంటాయి భయ్యా? అందరికీ తెలిసిందే ఫిబ్రవరి నెల. కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలా మంది సహజంగానే తక్కువ మాట్లాడుతూ ఉంటారు, రోజులు తక్కువ కాబట్టి. అది రైట్ ఆన్సర్. మిగతా ఏం పంపించినా గానీ అది మన పర్సనల్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అదనమాట సంగతి. ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ఇది నిరంతరం పైకి వెళ్తుందే కానీ కిందకి ఎంత రమ్మన్నా మాత్రం రాదు, ఏమిటది ప్రశ్న? మరొకసారి, ఇది నిరంతరం పైకి వెళుతుందే కాని కిందకి ఏమాత్రం ఎంత రమ్మన్నా రాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నిరంతరం పైకి వెళుతుందే కాని ఎంతరమ్మన్నా కిందకు మాత్రం రాదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరక్కడి నుంచి అంటే, భాస్కర్ టైలర్స్ చెరుకువాళ్ళ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, పొగ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్కో ఫ్యామిలీ. ఆకాశంలో చుక్కలు, ఆకాశంలో చుక్కలు పై పైకి వెళ్తూనే ఉంటాయా అండి? నేను ఇంకా పైన ఉంటాయి అనుకున్నానే. నెక్స్ట్, సారీ అండి అన్వర్ గారు, నా ఆన్సర్ ఇది రైటేనా అంటున్నారు. ఇందాక ఆన్సర్ రైటే కదండి. నెక్స్ట్, మంగళగిరి నుంచి యశోద టైం అంటూ, టైం కిందకి పైకి వస్తూనే ఉంటుంది కదండి, అంటే పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదంటారా? ఏమోండి లాజిక్ అర్థం కాలేదు కానీ ఇదైతే రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు జవాబు పొగ అంటూ, పొగ కాదండి. తిరుపతి నుంచి డామినేడు నుండి భాస్కర్ రావు గారు ఆన్సర్ తెలియదు మీరే చెప్పండి అంటూ, చెప్తానండి తప్పకుండా. నెక్స్ట్, మాధవి ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుండి ధర అంటూ, ధరలు ఓకే. నెక్స్ట్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు పొగ అంటూ, కాదుగా. నెక్స్ట్, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పొగ అనుకుంటున్నా అన్వర్ భాయ్ అంటూ, కాదుగా. నెక్స్ట్, సుమని ఫ్రమ్ పెడల నుంచి పొగ అంటూ, కాదుగా. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి పొగ అంటూ, కాదుగా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కనకారాం ఫ్రమ్ పెడల నుంచి పొగ ఆర్ హైడ్రోజన్ బెలూన్ అంటూ థర్డ్ ఆప్షన్ పంపించేసారు, చూసారా? అది రైట్ ఆన్సర్ అండి, ముందు రెండు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడల నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు అన్నమయ్య డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పేపిన

పాలయం నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి. రాంగ్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, లతా ఫ్రమ్ వియూరు నుంచి. రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాలెం నుంచి. రాంగ్ ఆన్సర్. రామాపురం నుంచి గువ్వల శ్రీనాథ్. రైట్ ఆన్సర్. హాయ్ అనువా సార్, గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్ అని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్. పేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రైట్ ఆన్సర్. తదుపరి

నెక్స్ట్, ఖాదర్బాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా, రైట్ హ్యాండ్ సార్. తదుపరి హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ, రైట్ హ్యాండ్ సార్. ఇంతకీ ఏమిటా రైట్ హ్యాండ్ సార్ అంటే? చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. తప్పదండి, మనందరం దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇంకొకరు ఎవరు పంపించారు మహానుభావులు, రాకెట్ అంటూ. అద్భుతం, మహానుభావులు. నెక్స్ట్, మంచిర్యాల నుంచి చంద్ర ముగిలి పద్మరాణి అక్షర, రైట్ హ్యాండ్ సార్. ఇంతకీ అదే రైట్ ఆన్సర్ ఏంటంటే వయస్ అండి, ఏజ్. అవునండి, దీని ఎంత కిందకలాగినా మాత్రం ఏమాత్రం కిందకు రాదు, అది పై పైకి వెళ్తానే అంటేనే ఉంటుంది. దాన్ని మనం ఆపగలమా? దాంతోపాటు ముందుకు సాగడమే అదనమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న నెంబర్ ఒకసారి, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 08662438141 కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్ గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చెయ్యేస్తే
1: చిరు చెయ్యేస్తే
0: ఓహో
1: చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోదు చిరు చెయ్యేస్తే.

0: మామా, గదిలోకి వెళ్ళి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా? ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాకడొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించేశారు అంటే, భాస్కర్ ఫ్రమ్ పెడ్రో నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజాస్ రిషెన్కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్. రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవాడ మండలం నుంచి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శేఖర్పూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు నుంచి షాడో ది నీడ అంటూ పంపించారు. రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ నుంచి. ఐస్ బటర్ అంటూ. తప్పులేదండి, ఇవన్నీ బాగుంటాయి తిన్నానికి, కాకపోతే మన ప్రశ్నకు సమాధానం అయితే కూడా ఇంకా బాగుండేది, అది కాదుగా. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ మయూర్ నుంచి. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పెనిపాలయం నుంచి. రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల రుత్వికాశ్రీ. రైట్ ఆన్సర్. తిరుపతి దామిరెడ్డి నుండి భాస్కర్ రావు. రైట్ ఆన్సర్. సమాధానం థర్మామీటర్లో పాదరసం నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి. రైట్ ఆన్సర్. నల్లమ్మ పెనపాలయం నుంచి. రైట్ ఆన్సర్. సైకం పోతురాజు గారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ చెప్పేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అండ్ కో ఫ్యామిలీ. ఎంతమంది కష్టపడి రైట్ ఆన్సర్ పంపించేశారే. క్వశ్చన్ అడిగేవారు మేడమా సారా అన్నది కూడా కాస్త వింటే బాగుండేదేమోనండి, అదనమాట సంగతి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్. రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి. భయ్యా ఈ ఆన్సర్ కరెక్టో కాదో నేనైతే పెడుతున్నాను అంటున్నారు. కరెక్టే భయ్యా, పెట్టడండి, తప్పేం లేదు. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేర్బోలు రామకృష్ణయ్య అండ్ కో ఫ్యామిలీ. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పెట్టారు భయ్యా, ఇందులో ఒకటైనా రైట్ ఆన్సర్ ఉందా భయ్యా? ఆ ఉందిలేండి, మనసు అన్నారు, నీడన్నారు, మూడోది మాత్రం రైట్ ఆన్సర్ పెట్టారు భయ్యా, వెరీ గుడ్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. సమాధానం దాహం నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్. కాదండి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు కానీ రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. తదుపరి అదనమాట సంగతి. జమలయ్య బెంగళూరు నుంచి జవాబు నిప్పు అంటూ, మీ సమాధానంలో ఫైర్ ఉంది కానీ భయ్యా, అదైతే రాంగ్ ఆన్సర్ భయ్యా, అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తే వచ్చేది ఏంటిది భయ్యా, చెమట. నీళ్ళలోకి వెళ్తే చల్లగా ఉంటుంది కాబట్టి అది రాదు, అదనమాట సంగతి. ఎండ తగిలితే పెరుగుతుంది చెమట, నీడ తగిలితే కరిగిపోతుంది చెమట, అదనమాట సంగతి. ఇది రైట్ ఆన్సర్. మరిక తదుపరి మరొక ప్రశ్న, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 08662431414 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి.
ఇప్పుడొస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సండే సండేలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవని తడవదు ఏమిటది అని. మరి దీనికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేపల రామకృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపర్రి నుంచి ఇందాక దానికి రైట్ ఆన్సర్. సత్యనారాయణ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ శిరీష అనుకో ఫ్యామిలీ ప్లాస్టిక్ కవర్ అంటూ. ఏం సమాధానాలు భయ్యా, హౌ అసలు ఎట్లా భయ్యా ఇట్లాగా. నెక్స్ట్ మార్కాపురం నుంచి శివాజీ నగర్ ఉన్న టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన జలాంతర్గామి అంటూ పంపించేశారు. ఇప్పుడే టైం చేశారా? ఏమో భయ్యా, రాంగ్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ తదుపరి నేమ్ ఎంఏ భాషా అందనమాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన ఫ్రం కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం అన్నవర్ భాయ్, మరి మీ ప్రశ్నకు మా సమాధానం వచ్చేసి అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రం వనస్థలీపురం నుంచి మీరు సమాధానం చెప్పి ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం భయ్య అంటూ కిరింగ్ సూపర్ అంట. అద్భుతం భయ్య, మీరు పంపించిన దానికైతే సమాధానం రైట్ ఆన్సర్ భయో. నెక్స్ట్ మీరు అనుకుంటారు రైటే భయ్యా, బ్రహ్మయ్య ఫ్రం కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దస్కర సంధ్యా ఫ్రం పొద్దురూరు కడప జిల్లా నుంచి చేప. ఆహా, ఏం పంపించారండి, దీనితో పాటు ఇంకోటి పంపించారు చూశారు, దీనికి సైమెంటనెస్ గా అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ నుంచి పెద్దవారిగూడెం విలేజ్ నుంచి మై నేమ్ ఇస్ కుమారి లక్ష్మి అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ని. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన రెడ్డి పాపినేయపాలెం నుంచి రైట్ ఆన్సర్. గన్నవరం ఇంటి పేరు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రం పెట్ట నుంచి రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించేశారు ఫిష్ అంటూ. అది కాకపోతే ఒకవేళ బోటన అయి ఉండొచ్చు అంటున్నారు, అది కూడా కాకపోతే షిప్ అయి ఉండొచ్చు అంటున్నారు. భయ ఎలా భయ, ఎలాగా ఒకే ప్రశ్నకి మూడు రాంగ్ ఆన్సర్లు చెప్పారు భయ్యా, అద్భుతం భయ. కానీ ఎక్కడ రైట్ ఆన్సర్ దేదాపులు కూడా లేరు భయ్యా మీరు, సూపర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ ని. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు రైట్ ఆన్సర్ ని వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ పొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. హాయ్ బివి సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్. భయ్యా మీకు మీరే హాయ్ చెప్పేస్తున్నారు భయ్యా, నాకు చెప్పారు మీకు చెప్పారు అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ అన్వర భయ్యా సూపర్ భయ్య అంటూ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, సూపర్ భయ్యా. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రాంగ్ ఆన్సర్ తో. మీరు ఎంత చెప్పినా కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తాబేలు గాని సాయి సురేష్ గారు పంపించేశారు తిరుపతి నుంచి లేక కప్పనా అని. తాబేలు గాని కప్ప గాని ఈ రెండు నీటిలో మునుగుతాయి కదా భయ్యా, తడుస్తాయి కదా, మన ప్రశ్న ఏంటి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు అని. ఈ రెండు నీటిలో తడవడం పక్కన పెడితే నడుస్తూ ఉంటాయి కదా, ఎంతసేపు తడుస్తాయి కదా. పాపం మన వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారండి, బహుశా మన ప్రశ్నలు ఎక్కడో సమాధానం లేకపోవడం వల్ల కష్టపడినట్టున్నారు. పాపం పాపం కేవలం రెండే రెండు అక్షరాలు పదం అండి ఈ ప్రశ్నకు సమాధానం. చాలా కష్టపడ్డారండి, అయినా ఇంకా మనోళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరంటే గగన్ శరత్ పాపనేపాల నుంచి. రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ, ది షాడో. చూసారా భయ్యా, అదన్నమాట సంగతి. మనం ఎంత కష్టపడినా కానీ భయ్యా సరైన సమాధానం వచ్చేంత వరకు అబ్బే మనం దండయాత్రలు చేస్తూనే ఉంటాంగా ప్రశ్న అడిగిన మీద. అదన్నమాట సంగతి. ఏదేమైనా ఈరోజు మీరు బాగా కష్టపడ్డారు బాగా. అదన్నమాట సంగతి. మొత్తానికి ఇది ఈనాటి సందడి సందడి. మీరంతా బాగా అడేసుకుంటూ వడేసుకుంటూ పాడేసుకుంటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే ఇక సందడే సందడికి బై బై చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తూ ఇక తర్వాత మనం కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనేనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: And the wonderful people out there, let me tell you a beautiful village story. Just happened behind village case. Alright, everyone, listen to the village song.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు రహదారి వెంబడి నిర్మిస్తున్న డ్రైనేజీలను పరిశీలించి డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని, ఉపాధ్యాయులపైన దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ అభివృద్దికి 15 కోట్ల రూపాయల హెచ్ఏఎం నిధులను తీసుకొచ్చామని, ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్దిని చేయనున్నట్లు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సన్యారాణి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు సర్జికల్ అంకాలజీని కవర్ చేస్తుందని, దీనివల్ల సొంత ఖర్చులు తగ్గి లక్షలాది మందికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 75,813 రూపాయల విలువైన చెక్కులను కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి లబ్దిదారులకు అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిర్వహించిన వారుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సౌమ్య పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా యానాం జాతీయ రహదారి మార్గంలోని ఒక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్ల్యూఏపీఎల్ టీ20 టోర్నీలో అమరావతి ఈ ఛాంపియన్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:04. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ సినిమా వారి గురించి మనం మాట్లాడుకుంటూ వారు నటించిన లేదా వారు చేసిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధ. ఈరోజు మన వివిధ కార్యక్రమంలోకి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఆయన చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరింతకీ ఆయన ఎవరంటే అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ గారి సంగీతం సమకూర్చే చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కాటమ్ రాయుడు మరియు అఖిల్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సెపరేట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకు

0: ఉన్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: இருக்கெல்லாம் அலபாவு ஜெயிலுக்கெல்லாம் அலபாவு ஜெயிலுக்கெல்லாம். లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వివిధ కార్యక్రమంలో అనూప్ రూబెన్స్ గారు స్వరపరిచేటువంటి చిత్రాల నుంచి మంచి మంచి సాంగ్స్ ని. మరిప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మనం మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సారీ ఫర్ ద లేటు, లేట్ అయింది ఫ్లైట్. మై డియర్ ఆడియన్స్, మ్యారేజ్ జగిరి ఫ్యాన్స్, గజ్జె కట్టి మీకోసం మొదలెడతన్న డాన్స్, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్.

మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సంతోషం ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై కార్యక్రమంలో తరువాత హలో బ్రదర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. కార్యక్రమంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దీనికి సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళిగా ఐక్యతా విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించారు. దేశ తొలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్యత, దేశభక్తి, సుపరిపాలన, సమగ్రాభివృద్ధి సిద్ధాంతాలకు లోబడి పనిచేశారు. జాతీయవాది అయిన పటేల్ పలు సమస్థానాధీశులను ఒప్పించి వాటిని దేశంలో వినీలమయ్యేలా చేశారు. అందుకే పటేల్ను ఉక్కు మనిషి అంటారు. ఆయనకు నివాళిగా అహ్మదాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో నర్మదా నది తీరంలో ఈ భారీ విగ్రహం నిర్మించారు. 2013లో ఈ విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహం తయారీకి మొత్తం దాదాపు 2,389 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 3,400 మంది కార్మికులు, 250 మంది ఇంజనీర్లు అవిశ్రాంతంగా శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 90,000 టన్నుల సిమెంటు, 25,000 టన్నుల ఇనుము ఉపయోగించారు. ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు, సుమారు 597 అడుగులు. పీఠంతో కలిపి దీని మొత్తం ఎత్తు 240 మీటర్లు, అనగా 790 అడుగుల వరకు ఉంటుంది. గుజరాత్ శాసనసభ స్థానాల సంఖ్యను సూచించేలా దీని ఎత్తును 182 మీటర్లుగా నిర్ణయించారు. 31 అక్టోబర్ 2018న సర్దార్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఇది ప్రారంభించబడింది. ప్రసిద్ధ భారతీయ శిల్పి రామ్ వి సుతార్ దీని రూపకల్పన చేశారు. నర్మదా నది ఒడ్డున 24 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం విగ్రహంపై ప్రదర్శించేటువంటి లేజర్ కాంతులు మరియు శబ్ద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే సర్దార్ పటేల్ విగ్రహం 2 రెట్లు ఎత్తుగా ఉంటుంది. మీరింతవరకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తరువాత జై చిరంజీవ ఈ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ వార్ మెమోరియల్. నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీ గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు విందాం. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసువులు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది 4 వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమర చక్ర, శౌర్య చక్ర, త్యాగ చక్ర, రక్షణ చక్ర అనేటువంటి మొత్తం 4 వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా అమర చక్ర, ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత శౌర్య చక్ర, ఇందులో స్వాతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్యకుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగచక్రాలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. ఈ విధంగా ఈ నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడినటువంటి ఇది మొత్తం 4 వలయాలుగా ఏర్పాటు చేయబడి ఉంది. మీరింతవరకు నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీ గురించిన కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో తరువాత బొబ్బిలి రాజా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ పోలీస్ మెమోరియల్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. న్యూఢిల్లీలోని చాణిక్యపూర్లో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. 21 అక్టోబర్ 2018న భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము 21 అక్టోబర్న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళు అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. మీరింతవరకు నేషనల్ పోలీస్ మెమోరియల్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. మీరు వింటున్నారు చిత్రమం సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. కార్యక్రమంలో తరువాత అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 20th ఏషియన్ గేమ్స్ 29/2026 రాత్రి 10 గంటలకు ప్రసారం చేయబడినటువంటి హైలైట్స్ వింటారు.
1: అప్డేట్ అండ్ బిఫోర్ దట్ ద స్టేషన్ ఐడెంటిటీ అండ్ ది అప్డేట్ shall be followed by the normal Western music programming.

0: Ashvani.
1: Come here, baby. Come close to your radio sets. Close your eyes. And dream of Alicia Silverstone and Liv Tyler. And go absolutely crazy. Steven Tyler on the airwaves. 10:21 and 20 seconds. I'm here to take your requests on Sunday requests. Here in control this evening with your main man from the city of joy, Supradeep Mukherjee.
2: మీరింతవరకు 20th ఏషియన్ గేమ్స్ గురించి 29/2026 రాత్రి 10 గంటలకు ప్రసారమైనటువంటి హైలైట్స్ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. బొంబాయి ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన ఈ పాట విందాము.

మీరింతవరకు సినిమా పాట విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు, అనంతరం 6:05 ఆంగ్లంలోను, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు.

0: ఏం కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి, ఇది చాలా సులభం.
1: అరేవా, నాకు కూడా నేర్పించి. మీ 1000 రూపాయలు తీసుకెళ్ళు,
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: జీవన్ కి ప్రారంభిక వర్షో మే హీ తయ హోతా హై కి బచ్చో కా కిత్నా మానసిక వికాస్ హోగా ఔర్ వో జీవన్ మే కిత్నా ఆగే బఢేంగే. హమారీ ఆంగన్వాడియో మే బచ్చో కా ప్రారంభిక వికాస్, సహీ పోషణ, భర్పూర్ ప్యార్, గరమ్ తాజా భోజన్ ఔర్ ఖేల్ ఖేల్ మే సీఖనే కే మాధ్యమ్ సే హో రహా హై. సాథ్ హీ ప్రధాన్ మంత్రి మాతృ వందనా యోజనా కే తహత్ పాత్ర ధన్ రాశి సీధే మాతాఓ కే బ్యాంక్ అకౌంట్ మే జమా కర్ సురక్షిత్ మాతృత్వ కో సునిశ్చిత్ కియా జా రహా హై. హమారీ ఆంగన్వాడీ హమారీ జిమ్మేదారీ కే సంకల్ప్ కే సాథ్ 9 సితంబర్ 2026 సే 8 అక్టూబర్ 2026 తక్ మనాయా జా రహా హై 9వా రాష్ట్రీయ పోషణ్ మహా.
5: దేశ్ కే హర్ గరీబ్ హర్ వ్యక్తి తక్ పోషణ్ పహుంచానా భీ సర్కార్ కీ ప్రాథమికతా హై.
4: ఆజ్ హీ అప్నీ నజ్దీకీ ఆంగన్వాడీ సే జుడియే, క్యూంకీ హమారీ ఆంగన్వాడీ హై హమారీ జిమ్మేదారీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్టంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్టంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట వ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివితేటలున్నాయి, మీరు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
0: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన

0: ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్దికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఈ విధానాలు వ్యాపార వర్గాలకు కీలకమైన ఆర్థిక అభివృద్ది ప్రయోజనాలను అందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగాయి, వ్యాపార కార్యకలాపాలు పెరిగి అధిక ఉత్పాదకత, మార్కెట్ విస్తరణ కారణంగా ఆర్థిక వృద్ది వేగవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్వహణ ఖర్చులను తగ్గించి రుణ లభ్యతను మెరుగుపరిచింది, అనధికారిక ఆర్థిక వ్యవహారాలను, అవినీతిని తగ్గించింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ NSWS, ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్, శ్రమ్ సువిధ పోర్టల్ వంటివి మెరుగైన ఫలితాలిచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: जिस भारत में दस्तावेजों में, कागजों में, कानूनों में उलझाना ब्यूरोक्रेसी की पहचान माना जाता था, वहीं आज ईज ऑफ डूइंग बिजनेस रैंक में बड़ी छलांग लगा रहा. जहां सालों तक श्रमिकों को, उद्योगों को सैकड़ों कानूनों के जाल में उलझाए रखा गया, वहीं आज दर्जनों श्रम कानून 4 लेबर कोड्स में समा चुके. जहां कभी कृषि को सिर्फ गुजारे का माध्यम माना जाता.
0: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ మాసోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగులపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
2: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠీ.

0: భారతస్య వర్షేభ్యః యాత్రా స్వావలంబనస్య మహత్వపూర్ణం ఉదాహరణం అస్తి. సా నవదిల్ల్యాం రాష్ట్రీయ ఔషధి సూచ్యాః సప్తమ సంస్కరణస్య ప్రకాశన సమయే ఏతద్ వక్తవ్యం ప్రదత్తవతి. మంత్రిణా ఉక్తం యత్ సంప్రతి దేశే ఏకాదశ శతాధికాని ప్రతికూల ఔషధి ప్రతిక్రియా నిరీక్షణ కేంద్రాణి కార్యం కుర్వంతి. ప్రశాసనస్య లక్ష్యం చ ఏతాం సంఖ్యాం ప్రాథమిక స్వాస్థ్య కేంద్ర స్తరం పర్యంతం వర్ధయితుమస్తి. సా ఏతదపి ఉక్తవతి యత్ విశ్వస్య పంచవింశతి దేశాః భారతీయ ఔషధి సూచీం మాన్యతాం దదతి తథా స్వకీయేషు దత్తాంశేషు తాం సమావేశయంతి. భారతం సంప్రతి విశ్వ స్వాస్థ్య సంఘటనస్య రుగ్ణ సురక్షా దత్తాంశ భండారాయ ఔషధి సురక్షా సంబంధాన్ దత్తాంశాన్ ప్రదదాతి. మంత్రిణా సంసూచితం యత్ అస్మిన్ క్షేత్రే భారతస్య స్థానం చతుర్దశాధిక ద్విసహస్రతమే వర్షే త్రయోవింశత్యధికైక శతమాసీత్ యత్ స్థానం పంచవింశత్యధిక ద్విసహస్రతమే వర్షే అభివర్ధ్య అష్టమం జాతం.
1: Today we have around 1150.
2: देश में अभी करीब 1150 प्रतिकूल दवा प्रतिक्रिया निगरानी केंद्र और 773 चिकित्सा उपकरणों से जुड़ी प्रतिकूल घटनाओं की रिपोर्टिंग केंद्र कार्यरत हैं। ये केंद्र सरकारी और निजी अस्पतालों तथा मेडिकल कॉलेजों में संचालित हैं। अब इन सुविधाओं का विस्तार प्राथमिक स्वास्थ्य केंद्र स्तर तक करने की योजना है, जिससे दवा और चिकित्सा उपकरणों की सुरक्षा निगरानी को और मजबूत किया जा सकेगा.
1: Which will make a big change in times to come.
0: పూర్వ ఉపరాష్ట్రపతిన హామిద్ అన్సారీ ఇత్యనేన ప్రదత్తం వక్తవ్యమాలక్ష్య భాజపేతి దళేన అద్య కాంగ్రెస్ దళస్య నిందా కృతా. దళస్య ముఖ్యాలయే వార్తాహర సమ్మేళనం సంబోధయన్ భాజపేతి దళస్య ప్రవక్త సుధాంశు త్రివేదీ అవదత్ యత్ అన్సారీ వర్యః ఏకోనవింశత్యధిక ద్విసహస్రతమే వర్షే లిఖితస్య పుస్తకస్య ఉద్ధారణం దత్తవాన్, యస్మిన్ పూర్వ ప్రధానమంత్రిణః జవహర్లాల్ నెహ్రూ వర్యస్య మతానుసారం హిందూరాష్ట్రవాదః సామ్యవాదస్య అపేక్షయా బృహత్తరా విభీషికా ఆసీదితి. శ్రీ త్రివేదీ వర్యః ఆరోపితవాన్ యత్ అద్య కాంగ్రెస్ దళం వామమతానుపథి గతం, సామ్యవాద విచారధారయా గభీరతయా ప్రభావితః చ అస్తి. సః అగ్రే అవదత్ యత్ పూర్వ ఉపరాష్ట్రపతేః వక్తవ్యాని కాంగ్రెస్ దళస్య మనోవృత్తిం ప్రతిబింబయంతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అమెరికాయా న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర మహాసభాయా ఏకాశీతితమస్య సత్రస్య ఉచ్చస్తరీయ సప్తాహాయ భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. విదేశమంత్రి అస్య మాసస్య షడ్వింశతి దినాంకే సంయుక్త రాష్ట్ర మహాసభాయా ఏకాశీతితమం ఉచ్చస్తరీయ సత్రం సంబోధయిష్యతి. స్వయాత్రావధౌ డాక్టర్ జయశంకర వివిధేషు బహుపక్షీయేషు ద్విపక్షీయేషు చ ఉపవేశనేషు భాగం గ్రహీష్యతి. రూసదేశస్య శాసనాధిరూఢం యునైటెడ్ రష్యా దళం దేశస్య సంసదీయ నిర్వాచనె అగ్రే అస్తి. కేంద్రీయ నిర్వాచనాయోగేన ప్రకాశిత ప్రారంభిక పరిణామానుసారేణ అనేన దళేన ప్రాయః 55% మతాని ప్రాప్తాని. యదా తు మతదాన ప్రతిశతం ఆహత్య 66.55% ఆసీత్. అంతిమ పరిణామ సితంబర్ మాసస్య పంచవింశతి దినాంకే యావత్ ఆగమిష్యతి ఇతి సంభావ్యతే. పూర్వస్మిన్ నిర్వాచనే యునైటెడ్ రష్యా దళేన 24,300 ఆసనాని విజితాని ఆసన్. యుక్రెయిన్ దేశేన సహ ప్రవర్తమానస్య సంఘర్షస్య తథా కీవ పక్షతః రాత్రౌ కృతస్య బృహద్ డ్రోన్ ఆక్రమణస్య మధ్యే ఏతద్ నిర్వాచనం అభవత్. రూస్ దేశస్య అధికారిభిః ఉక్తం యత్ అస్మిన్ ఆక్రమణే 19,000 డ్రోన్ విమానాః సమ్మిళితాః ఆసన్. ఆక్రమణే న్యూనాతిన్యూనం ద్వయోః జనయోః మృత్యుః అభవత్, అథ చ ఏకస్య తైలశోధనాలయస్య క్షతిః అభవత్. భారత ఋతువిజ్ఞాన విభాగేన అద్య అండమాన్ నికోబార్ ద్వీప సమూహే తమిళనాడు పుదుచ్చేరీ కరైకల్ తెలంగాణా చేత్యేతేషు స్థలేషు ప్రబల వృష్టేః పూర్వానుమానం కృతమస్తి. జపాన్ దేశస్య ఇచినోమియా నగరపాలికా వ్యాయామశాలాయాం అజేయ భారతం త్రిషు స్పర్ధాసు బాంగ్లాదేశం 3-0 ఇత్యంకైః పరాజిత్య ప్రాగుపాంత్య చక్రే ప్రవిష్టం ఇతి వార్తాః.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం

ప్రసార విశేషాల అనంతరం 6:35 శ్రీ పూజా ప్రసాద్ గార్ ఆలపించిన అన్నమాచార కీర్తనలు వింటారు. 7:05 అలానే ఈ రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠ

ఉత్సవాల సందర్భంగా 7వ రోజు చంద్రప్రభ వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు గారు మరియు శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారులు. రాత్రి 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 పాటకు వేళ ఆయన శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇందులో డాక్టర్ కె వందనా గారి గాత్రం, శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారి మృదంగం వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఈర్ష్య ప్రభావం శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో పెసరపంట సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 సినిమా పాట వింటారు. అనంతరం 7:20 నుండి తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజు రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. 8:00 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చిన్న మసీదు వీధి మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 10:15 అలానే 11:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు ఉదయం 11:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు శ్రీ పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార కీర్తనలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై

0: కార్యక్రమంలో
1: ఇప్పుడొక ప్రకటన వింటారు.
0: నంది నాటకోత్సవాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు 2025కు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చును. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటికలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నాటకాలు, అలానే నాటకరంగం, నాటక కళలపై రచించిన పుస్తకాలు తదితర విభాగాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అదేవిధంగా కందుకూరి పురస్కారాలు 2026 కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పౌరాణిక, సాంఘిక నాటక రంగానికి చెందిన కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సంస్థలు, అలానే నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చును. కందుకూరి రంగస్థల ప్రతిభా పురస్కారం రాష్ట్ర స్థాయిలో, కందుకూరి విశిష్ట పురస్కారాలు జిల్లా స్థాయిలో ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in సందర్శించవచ్చును. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ 20 అక్టోబర్ 2026 వరకు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల ప్రింటౌట్తో పాటు సంబంధిత ధృవపత్రాలు, సంతకాలు జతచేసి విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి సమర్పించాలి. చిరునామా మరొకసారి, మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 4వ అంతస్తు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ 520013 అనే చిరునామాకు సమర్పించవలసి ఉంటుంది. ముద్రిత దరఖాస్తులు, సంబంధిత ధృవపత్రాలు 26వ తేదీలోగా కార్యాలయానికి చేరేలా చూడవలసి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ 20 అక్టోబర్. ముద్రిత దరఖాస్తులు, సంబంధిత ధృవపత్రాలు 26వ తేదీలోగా కార్యాలయానికి చేరే విధంగా పంపించవలసి ఉంటుంది. నంది నాటకోత్సవాలకు సంబంధించిన ప్రకటన విన్నారు. మీరింతవరకు శ్రీ పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే
2: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది 20వ తేదీ నుండి భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ

0: పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
1: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
0: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T-72, T-90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ, రాబోయే 90 రోజులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజాభాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3,00,000కు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు

0: 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్టాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లి కమ్యూనిస్టు సిద్దాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పథకం సాధించగా రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పథకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీం ఈవెంట్లోనూ భారత జట్టు రజత పథకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీం ఈవెంట్లోనూ భారత్కు రజత పథకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పథకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పథకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
3: అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఈ గులాబీ రంగు పురుగు మనకి కేవలం బీటీ మీద కానివ్వండి, లేకుంటే నాన్ బీటీ విత్తనాల మీద కానీ మనకు వస్తుందండి.

ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బీటీ పత్తి అనేది మనకి 2002 సంవత్సరంలో మనకి అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు అన్ని రకాలు కానివ్వండి, లేకుంటే రకరకాలు మనకి వరలక్ష్మి కానివ్వండి, అదేవిధంగా రకాలు అనేది సాగు చేసేవాళ్ళు. అంతకుముందు చాలా రకాల మందులు అనేది పిచికారీ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు కానివ్వండి, లేకుంటే అందులో వచ్చే శనగపచ్చ పురుగు కానివ్వండి, తర్వాత లద్దె పురుగు కానివ్వండి, ఇవన్నీ మనకు అదుపులో ఉండేవి. కాకపోతే ఈ 2002 సంవత్సరం నుంచి మనకి బీటీ అనేది మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మనకు ఈ ప్రత్తి అనేది బాగా మనకు కర్నూలు కానివ్వండి, నంద్యాల కానివ్వండి, అదేవిధంగా గుంటూరు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. అదేవిధంగా తక్కువ విస్తీర్ణంలో మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ కానివ్వండి, లేకుంటే కృష్ణా జిల్లా కానివ్వండి, ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ విధంగా మనకేంటంటే విస్తీర్ణము పెరిగే కొద్దీ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో మనకు పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనకు 2002 సంవత్సరంలో మొదటి దశగా మనకు BT1 అంటే BG1 అనే పత్తిని మనకు విడుదల చేశారు. తర్వాత దశలో 2006లో మనకి BG2 అంటే ఈ BG1 BG2 అంటే మనకు అందులో విషం అనేది ఉంటుంది మనకి. ఆ విషం అనేది మనకు ఈ గులాబీ రంగు పురుగు అదేవిధంగా మనకి శనగపచ్చ పురుగు మీద పనిచేసే విధంగా ఈ బీటీ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ 2002 సంవత్సరంలో ఎప్పుడైతే మనకి బీటీ విడుదల చేశారో అప్పుడు మనకి 2 ప్యాకెట్లు అనేది మనకి సరఫరా చేయడం జరిగిందండి. ఒక ప్యాకెట్ లో మనకు బీటీ విత్తనాలు ఉండేవి 450 గ్రాములు, అదేవిధంగా నాన్ బీటీ విత్తనాలు ఒక 120 గ్రాములు చొప్పున మనకు సరఫరా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ బీటీ విత్తనాలు రైస్ ఫ్లోర్లు ఎక్కువగా సాగు చేశారు. కాకపోతే నాన్ బీటీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 4 సార్లు అంటే రెఫ్యూజియా అంటారండి. ఈ రెఫ్యూజియా వల్ల పాటించడం వల్ల మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు దీని మీద ఆధారపడి అందులో మనకి వృద్ధి చెంది తర్వాత దాని జీవనాన్ని కొనసాగుతుందనే ఉద్దేశంతో ఈ రెఫ్యూజియా అనేది మనకు 4 సార్లు పొలం చుట్టూ వేయవలసిందిగా సూచించారు. కాకపోతే ఏంటంటే 2002 సంవత్సరం నుంచి BG1 వచ్చినప్పుడు అదేవిధంగా BG2 వచ్చినా కూడా మనకి భారతదేశంలో ఎక్కడ ఈ 4 సార్లు వేయడము నాన్ బీటీ విత్తనం పాటించలేదు అనమాట. దానివల్ల ఏంటంటే మనకు 2009 సంవత్సరంలో ఈ గులాబీ రంగు పురుగు మనకి దీన్ని తిని అరిగించుకునే శక్తి వచ్చేసి నిరోధక శక్తి అనేది ఏర్పరచుకోదండి. ఈ గులాబీ రంగు పురుగు BT1 ఉండే విషం కానివ్వండి, లేకుంటే BG2 అంటే 2 క్రై 1 AC అదేవిధంగా క్రై 2 AB2 విషం తినేసి అరిగించుకునే శక్తి వచ్చింది కాబట్టి 2009 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మనకి ఏదైతే రకరకాల దాదాపు మార్కెట్ లో చూసుకున్నట్లయితే దాదాపు 2300 నుంచి 2400 హైబ్రిడ్స్ అనేది మనకు మార్కెట్ లో రైస్ సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఎటువంటి హైబ్రిడ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు చూసుకోవచ్చండి. అంటే ఈ గులాబీ రంగు పురుగు దాదాపు 30 నుంచి 90% వరకు నష్టం కలగజేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు కానివ్వండి, దీని లక్షణాలు కానివ్వండి, తర్వాత దీన్ని ఎలా నివారించుకోవాలి సమగ్ర యాజమాన్య పద్ధతిలో అనేది మనము ఇవాళ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీని యొక్క జీవిత చక్రం ఎలా ఉంటుంది, అదేవిధంగా దీని గాయపరచు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలండి. ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీన్ని మోనోఫేగస్ అంటాం. అంటే ఇదేంటంటే గులాబీ రంగు పురుగు కేవలం పత్తి మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి ఆశ్రయ మొక్కలు అనేది మనకి లేవండి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు చూసుకున్నట్లయితే దానికి దాదాపు 180 నుంచి 190 ఆశ్రయ మొక్కలు అని అంటే అది మనకి పత్తి మీద వస్తుంది, అదేవిధంగా కంది మీద వస్తుంది, అదేవిధంగా పెసర మినుము ఇటువంటి రకరకాల పంటల మీద ఈ శనగపచ్చ పురుగు వస్తుంది. కాకపోతే ఈ గులాబీ రంగు పురుగు అనేది కేవలం మోనోఫేగస్ పెస్ట్ అంటారు. అంటే కేవలం పత్తి మీద మాత్రమే తినేసి ఆధారపడి తన జీవనం సాగిస్తుంది కాబట్టి దీన్ని మోనోఫేగస్ అంటారు. అదేవిధంగా దీని జీవిత చక్రం చూసుకున్నట్లయితే అన్ని పురుగుల్లానే ఈ గులాబీ రంగు పురుగుకి మనకి 4 దశలు ఉంటాయండి. అందులో ఏంటంటే గుడ్డు దశ 1, తర్వాత పిల్ల పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. ఇందులో ఏంటంటే పిల్ల పురుగు దశలో అంటే 4 లార్వా స్టేజెస్ అంటారు. ఇక్కడ ఏంటంటే 1వ దశ 2వ దశ 3వ దశ 4వ దశ, అతి తక్కువలో ఏంటంటే 5 దశ మనకి పొలంలో చూసుకోవచ్చు. ఈ 4 దశల్లో ప్రత్యేకత ఏంటంటే తల్లి పురుగు దశ ఏంటంటే దాదాపు 6 నుంచి 7 రోజులు ఉంటాయండి. పూర్తిగా మనకి జీవిత చక్రం వచ్చేసి 40 నుంచి 45 రోజులు. అంటే వాతావరణ పరిస్థితులు బట్టి మనకి గాల్లో ఉన్న తేమశాతం కావచ్చు, అదేవిధంగా ఎండ కావచ్చు, దీని అన్ని అనుకూలంగా ఉంటే దాదాపు 40 నుంచి 45 రోజులు మనకి జీవిత చక్రం ఉంటుంది. లేదనుకోండి ఒకవేళ మనకి బాగా వర్షం పడి లేకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి జీవిత చక్రం అనేది 40 రోజుల్లోనే ముగుస్తుంది. సో ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ తల్లి పురుగు వచ్చేసి దాదాపు 500 నుంచి 600 గుడ్లు గుంపులు గుంపులుగా పెడుతుందండి. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో మొదటి దశ 2వ దశ మనకి గులాబీ రంగులో ఉండవండి, అది కేవలం మనకి తెలుపు రంగులో ఉంటుంది. 3వ దశ నుంచి ఆ గులాబీ రంగు వర్ణంలో మారుతూ ఉంటుంది. రైతులు ఏమిటంటే మనకు ఎప్పుడైతే పత్తి పగలేటప్పుడు ఈ పురుగును చూస్తారో అప్పుడు మనకు గులాబీ రంగులో కనపడుతూ ఉంటుంది. అంటే మొదటి 4 దశలు మీకు చెప్పాను, అందులో ఏంటంటే 1వ దశ 2వ దశ 3వ దశ 4వ దశ ఇక్కడ

ఏంటంటే ఇందులో నిద్రావస్థ అనేది మనకు ముఖ్యంగా చూసుకోవాలండి. ఈ నిద్రావస్థ ఏంటంటే మనకు ఎటువంటి ఆహారం సేవించుకోకుండా దాదాపు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు ఈ గులాబీ రంగు పురుగు అలానే నిద్రావస్థలో ఉండిపోతుంది. దీనివల్ల దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి బాగా వృద్ధి చెంది మనకి మొదటి దశలో అంటే దాదాపు పంట 35 నుంచి 40 రోజుల్లో ఉన్నప్పుడు ఆ తల్లి పురుగు వచ్చేసి గుడ్లు పెట్టడము స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఏంటంటే మనకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు రావాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు అనేది ఏర్పడాలండి. అనుకూలమైన పరిస్థితులు అంటే ఏంటంటే మీకు ఎక్కువగా పత్తి సాగు చేసినప్పుడు, లేకుంటే గాల్లో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువ ఉన్నప్పుడు, ఇవి అనుకూలమైన పరిస్థితులు అండి. ఆ అనుకూలమైన పరిస్థితుల్లో మనకేంటంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి కోశస్థ దశకు మారి, తర్వాత కోశస్థ దశ నుంచి తల్లి పురుగుగా మారి, తల్లి పురుగు ఏంటంటే మీకు గుడ్లు పెట్టడం చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి గులాబీ రంగు పురుగు మన జీవిత చక్రం చూసుకున్నాం. జీవిత చక్రంలో ఏంటంటే ప్రత్యేకించి గుడ్డు దశ చూసుకున్నట్లయితే గుడ్డు దశ మనకు కేవలం 3 నుంచి 4 రోజులు ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే గుడ్డు నుంచి పగిలిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం గంటన్నర నుంచి 2 గంటలు మాత్రమే బయట ఉండేసి తర్వాత లోపలికి చొచ్చుకుపోయి మనకి ఎటువంటి లక్షణాలు అంటే నష్టపరిచిన గాయపరిచిన లక్షణాలు బయట నుంచి ఏ విధంగా కూడా కనపడవండి. ఎందుకంటే కాయ పెరిగే కొద్దీ మనకు ఆ కాయ నుంచి వచ్చే ఇవన్నీ మనకు బూడుకుపోయి బయట నుంచి ఎటువంటి లక్షణాలు కనపడకోకుండా లోపల తినుకుంటూ జీవనం సాగిస్తుందండి. ప్రత్యేకించి ఈ పిల్ల పురుగులు 1వ దశ నుంచి దాదాపు 4వ దశ వరకు లోపల కాయలో గింజలనేది తినేసి మనకు పత్తి నాణ్యత కూడా తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది కోశస్థ దశకు మారేటప్పుడు మనకేంటంటే బయట నుంచి అంటే కాయ నుంచి బెజ్జం పెట్టుకొని బయటకు వచ్చేసి ఆ నేల్లో కానివ్వండి లేకుంటే కాయలో కానివ్వండి మనకు ఈ నిద్రావస్థకు పోతుందండి. ఈ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో మగ తల్లి పురుగులు ఆడతల్లి పురుగులు దాదాపు 6 నుంచి 7 రోజులు దాని కాలం కాబట్టి అదేంటంటే ఎక్కడైతే పూత గోడ ఉంటుందో అక్కడ మనకు గుడ్లు పెట్టి మనకు పిల్ల పురుగులు వచ్చి నష్టపరుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ చూసుకున్నట్లయితే గాయపరచు విధానంలో చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏదైతే ఉందో అంటే దాదాపు 35 నుంచి 40 రోజుల లోపు ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు మనకి అంటే పూత గోడ దశలో మనకి ఆకుల మీద కానివ్వండి పూత మీద కానివ్వండి మనకి ఆ గోడ మీద అడుగు భాగాన తల్లి పురుగు గుంపులు గుంపులుగా దాదాపు 600 నుంచి 800 గుడ్లు అనేది దాదాపు 5 నుంచి 6 రోజులు పెట్టుకుంటూ ఉంటుందండి. సో ఆ విధంగా మనకేంటంటే పిల్ల పురుగులు ఆ పత్తి లోపలికి అంటే పత్తి ఏదైతే ఉందో ఆ పూత లోపలి లోపల మనకి ఏదైతే గుడ్డి పూలు అంటే మనం చూసుకున్నట్లయితే గుడ్డి పూలు అనేది మనకు మొదటి దశలో చూసుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల నుండి వచ్చిన వెంటనే మొగ్గలు మరియు లేత కాయల మీద ఆశ్రయం పొందుతాయండి. సో దానివల్ల ఏంటంటే మనకు లోపలికి వెళ్ళిన ఎటువంటి మనకి లక్షణాలు అనేది బయట నుంచి కనపడకపోగా ఎప్పుడైతే ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఈ గుడ్డి పూలు అనేది మనకు కనపడతాయండి. ఈ గుడ్డి పూలు ఏంటంటే లోపల ఈ పిల్ల పురుగులు ఉంటాయి. ఆ పిల్ల పురుగులు ఏంటంటే బాగా తినేసి లోపల భాగము బాగా ఈ జీడలా మనకి లోపల ఉండేసి ఈ గుడ్డి పూలుగా మారుస్తాయి. ఈ గుడ్డి పూలు ఏంటంటే మీకు దానివి మీకు కాయలుగా మారుకోకుండా రాలిపోవడం జరుగుతుందండి. ఆ విధంగా ఏంటంటే మొదటి దశలో మనకి గుడ్డి పూలను గమనించుకుంటే ఇది కూడా ఒకనికి గాయపరిచే లక్షణాలే. అదేవిధంగా గుడ్డి కాయలు కూడా ఏర్పడతాయండి. గుడ్డి కాయలు ఏంటంటే మనకు ఎటువంటి మనకు పక్వానికి రాకోకుండా మొదటి దశలో రాలిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి గాయపరిచే లక్షణాలుగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకేంటంటే ఒకవేళ ముదురు కాయలను ఆశిస్తే అంటే ఇప్పుడు మీకు చెప్పింది లేత పంటలో మనకు దాదాపు 40 నుంచి 60-70 రోజుల్లో మనకి కాయదశలో ఉంటే అప్పుడు మీకు గుడ్డి కాయలు కానివ్వండి, అదేవిధంగా కాయలో నుంచి బెజ్జాలు కానివ్వండి, అదేవిధంగా గుడ్డి పూలు కానివ్వండి మనం చూసుకోవచ్చు అండి. అదేవిధంగా ముదురు కాయల మీద మనకు ఆశిస్తే మనకి ఏమవుతుందంటే మనకి చాలా నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా ఆ కాయ మీద బెజ్జాలు అనేది మనం చూసుకోవచ్చు అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పురుగు ఉనికిని మనం చాలా వరకు రైస్ ఓవర్లు చూసుకున్నట్లయితే దాన్ని ఉనికిని ఎలా గమనించుకోవాలి అంటే దాని ఆ గులాబీ రంగు పురుగు మన పొలంలో ఉందా లేదా, ఆ పొలంలో ఉందా లేదా అని గమనించుకోవడానికి ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలండి. తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోకపోవడంతో మనకి దానివల్ల కూడా మనకి చాలా నష్టం కలగజేస్తాయి ఈ గులాబీ రంగు పురుగులు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు గాయపరచు లక్షణాల్లో ఈ పురుగు ఉనికిని గమనించుకోవడమే చాలా ముఖ్యమండి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ గుడ్డి పూలు అంటే గుడ్డి పూలు ఏంటంటే దాదాపు 1-2% అంటే గుడ్డి పూలు 100లో 10లో 1 నుంచి 2 గుడ్డి పూలు ఉంటే వెంటనే మనకు నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా మనకేంటంటే కాయపై భాగంలో మనకి చిన్న చిన్న రంధ్రాలు లాంటివి కనపడతాయి. అంటే కాయ దగ్గరగా చూసుకున్నట్లయితే కాయ మీద చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా గమనించుకోవాలి. అది కూడా ఒక లక్షణం. అదేవిధంగా గుడ్డి పత్తి అంటే పత్తి కూడా గుడ్డి పత్తిలా మారిపోతుంటది. అదేవిధంగా రంగు మారిన పత్తి ఇదేంటంటే ప్రత్యేకించి ఏంటంటే కాయ లోపల ఉండి
బాగా గింజలు తినేయడం వల్ల మనకేంటంటే పత్తి ఒక నాణ్యత అనేది తగ్గిపోతాయండి. ఇవన్నీ మీకు గాయపరచు.

లక్షణాలుగా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇదేంటంటే మొదటి దశలోనే మనకి పూత దశ నుంచి తర్వాత కాయ దశ వరకు ఈ లక్షణాలు గమనిస్తేనే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనం నివారించుకోవడానికి సాధ్యపడుతుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట కాలంలో గులాబీ రంగు పురుగు వృద్ధి చెందడం ఎలా ఉంటుంది? మనకి పంట కాలంలో చూసుకున్నట్లయితే ఈ గొంగళి పురుగులు ఆహార పదార్థాలు లభ్యం కాకపోవడంతో మనకి ఏదైతే ఉందో ఏర్పడినప్పుడు గొంగళి పురుగులు నిద్రావస్థ, ఇందాక చెప్పినట్లు బాగా మనకు అనుకూల పరిస్థితిలో ఉంటే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి తల్లి పురుగు గుడ్లు పెడుతుందండి. ఇది ఎప్పుడు అంటే దాదాపు 40 రోజుల నుంచే మనకు మొదలైతుందండి. అంటే 40 రోజుల నుంచి దాదాపు పంట అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగులు అన్ని దశలు మనకి తల్లి పురుగులు కానివ్వండి, గుడ్డు దశ కానివ్వండి, పిల్ల పురుగులు కానివ్వండి, అన్ని దశలు మనకి పొలంలో చూసుకోవచ్చండి. అందులో మనకి వాటిలో 10% మాత్రమే బతకగలం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పెట్టిన గుడ్లన్నీ బతకలేవు కాబట్టి కొన్ని 10% మాత్రమే మనకి ఉంటాయి. అందులో కూడా మనకు ఆ 10% మాత్రం ఉన్నా కూడా మనకు దాదాపు 100% వరకు నష్టం కలగజేసే ధోరణి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 120 రోజులు మొక్కల కాయలు మీద గుడ్డు పెడుతుందండి. మనకు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు 40 రోజుల నుంచి దాదాపు 180 రోజుల వరకు పంట కాలం అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగు గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నష్టం మనం చూసుకున్నట్లయితే 90 రోజుల తర్వాత మనకు ఎక్కువ నష్టం అనేది వాటిల్తుంది. ఎందుకంటే మనకు ఆ దశలో మనకు కాయలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఎక్కువ నష్టం అనేది వాటిల్తుంది. అంటే మొదటి దశలో గుడ్డి పూలు కానీ అదేవిధంగా తర్వాత దశలో కాయల మీద ఎక్కువగా నష్టపరుస్తాయండి. ఈ విధంగా మనకేంటంటే గుడ్డు పత్తి రావడం, అదేవిధంగా గుడ్డు కాయ రావడము, అదేవిధంగా కాయ మీద బెజ్జాలపై రాలిపోవడము, ఈ విధంగా నష్టపరచు విధానము, అదేవిధంగా గాయపరచు విధానం కూడా మనం చూసుకోవాలండి. మొదటి దశలో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం చూసుకోవాలంటే గుడ్డు పత్తి రావడం, గుడ్డు పూలు రావడం ఇవన్నీ గమనించుకుంటూ రైతు సోదరులు దాని యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. యాజమాన్య పద్ధతులు ఏంటంటే ప్రత్యేకించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఈ ఒక్క పురుగును అనేది నివారించుకోవచ్చు అండి. కేవలం ఒక పురుగు మందులతోనే దీన్ని నివారించుకోలేము కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలండి. అంటే ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటిగా మనకు పంట కాలాన్ని పొడిగించుకోకుండా డిసెంబర్ కల్లా మనకు పంట తీత తీసేయాలి. ఎందుకంటే పొడిగిస్తూ ఉంటే కాయలు వస్తూనే ఉంటాయి, అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలో మనకి డిసెంబర్ కల్లా ఆ కాయలు అనేది తీసేయాలి, పత్తి అనేది తీసేయాలి. అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే పత్తి తీసిన వెంటనే పొలంలోకి గొర్రెలు కానివ్వండి, అదేవిధంగా మేకలు కానివ్వండి వదిలేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగులు ఉండే కాయలు కానివ్వండి లేకుంటే అక్కడ ఉండే పదార్థాలు కానీ తినేస్తాయి. కాబట్టి కొద్దో గొప్ప ఒక 10 నుంచి 20% వరకు ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు కానివ్వండి లేకుంటే ఈ పిల్ల పురుగు దశలు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటాయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి షెడ్డర్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయండి యంత్రాలు. అవి కూడా మనకు ఈ షెడ్డర్ వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మారిపోయి కొమ్మలు కానివ్వండి కాయలు కానివ్వండి అక్కడే కలిగి ఉన్నచ్చు కాబట్టి మనకి భూమిలో కూడా ఫలవత్తత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా పంట మార్పిడి చేయాలండి. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ పంట మార్పిడి ఏవైతే మనకి ఇందాక చెప్పినట్లు పత్తి కాకుండా వేరే పంటలు సజ్జ కానీ మొక్కజొన్న కానీ కంది కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే దాని మీద రాదు కాబట్టి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం చేసుకోవాలి. అదేవిధంగా గోడౌన్స్ లో కూడా అదేవిధంగా ఈ పొలంలో కూడా ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మొగ తల్లి పురుగులు అనేది దీని మీద ఆకర్షపడి లోపల పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట తీసేసిన వెంటనే మనకు గోడౌన్ లో కూడా మనకు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే కొద్దివరకు ఏంటంటే అక్కడ ఉనికిని కూడా గమనించుకొని దాన్ని నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి అని ఉంటుంది. అది కూడా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి ఏదో అది కూడా ఈ ట్రైకోగ్రామ అనేది మనకు గుడ్డి మీద ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఈ ట్రైకోగ్రామాన్ని మనకి పొలంలో వదులుకున్నట్లయితే ఏదో గులాబీ రంగు పురుగు గుడ్ల మీద తిని జీవిస్తుంది కాబట్టి ఈ ట్రైకోగ్రామ వదలడం వల్ల కూడా మనకు కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగు అనేది తగ్గించుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఇందాక చెప్పినట్లు సామూహికంగా ఎక్కువ పొలాల్లో మనకి ఏదైతే రైతు సోదరులు ఈ లింగాకర్షక బుట్టలు అనేది పెట్టాలి. కేవలం ఒకటో రెండో పొలాల్లో పెడితే ఈ లింగాకర్షక బుట్టలు ఆ పొలంలో వరకే పనిచేస్తాయి. కాబట్టి సామూహికంగా అంటే ఊరు ఊరు మొత్తము ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు ఒక 10 చొప్పున పెట్టినట్లయితే ఏమైతుందంటే మనకు ఎక్కువగా మోతాదులో మనకు ఈ తల్లి పురుగులు అనేది ఆకర్షపడి చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తల్లి పురుగుల వల్లే ఈ పిల్ల పురుగులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మొదటి దశలో అనేది మనకు తల్లి పురుగుల్ని నివారించుకుంటే కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగుని మొదటి దశలో ఒక 50 రోజుల వరకు ఈ బుట్టలు పెట్టుకున్నట్లయితే ఎకరాకు ఒక 10 చొప్పున మొక్కొక్క అడుగు పైన ఖచ్చితంగా తల్లి పురుగుల్ని మనం నియంత్రించవచ్చింది. అదేవిధంగా పత్తి పంట వివిధ దశల్లో గులాబీ రంగు పురుగు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇందాక మీకు సమగ్ర యాజమాన్య పద్ధతులు మీకు చెప్పినట్లయితే
అన్ని రకాల పద్ధతులను మనం పాటించాలి. కేవలం ఒక పురుగు మందులతో మనము ఏ పురుగుని మనం నివారించుకోలేము. దానివల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం, అదేవిధంగా ఈ ట్రైకోగ్రామా పరాన జీవుల్ని మనం వదలడం, అదేవిధంగా గోడౌన్లో మనకి లింగాకర్షక బుట్టలు పెట్టడం, అదేవిధంగా పంట మార్పిడి చేయడం, ఇవన్నీ పాటిస్తూ తర్వాత దశలో మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి.

పురుగు మందులో కూడా ఏంటంటే కేవలం ఒక పురుగు మందులే కాకుండా మనకి వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, ఇలాంటివి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఏదైతే ఉందో మొదటి దశలో కూడా ఈ గులాబీ రంగు పురుగును కూడా అరికట్టవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఉనికిని గమనించుకోవడానికి ఖచ్చితంగా రైస్ వారులు ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి ఖచ్చితంగా.

దశలో చూసుకున్నట్లయితే పురుగు మందులు పిచికారీ అనేది మనం చేసుకోవాలండి. 10 పువ్వుల్లో ఒక గుడ్డి పువ్వు ఉన్నప్పటికీ, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు 10 పువ్వులో గుడ్డి పువ్వు ఉన్నప్పుడు, అదేవిధంగా 20 కాయల్లో కోసి చూసుకున్నట్లయితే 2 బ్రతికిన గొంగళి పురుగులు మనం చూసుకున్నట్లయితే దీని ఉనికిని మనం గమనించుకోవచ్చండి. అదేవిధంగా మనకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన పురుగు మందులు మనం ఏవైతే ఉన్నాయో మనం చూసుకుందామండి. పంట మొదటి దశలో ఏదైతే ఉందో 40 నుంచి 40 రోజుల్లోపు ఖచ్చితంగా బుట్టలు పెట్టుకున్న తర్వాత మొదటి దశలో వేప నూనె కానివ్వండి, వేప గింజల కషాయం కానీ ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలండి. 5% వేప గింజల కషాయం, అదేవిధంగా వేప నూనె అంటే 10,000 PPM అయితే ఖచ్చితంగా 1 ml ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకుంటే ఆ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది, అదేవిధంగా పెట్టిన గుడ్లు కూడా పగలకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత దశలో మనకి ఏదైతే ఉందో ప్రొఫెనోఫాస్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొఫెనోఫాస్ ఏంటంటే గుడ్డు మీద బాగా పనిచేస్తుంది కాబట్టి ఏదైతే 40 నుంచి 45 రోజులు అదేవిధంగా 50 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు పెట్టిన గుడ్లను పగలకోకుండా ఆపుతుందండి. అదేవిధంగా పంట దశ 90 రోజులు ఉన్నప్పుడు 2వ పిచికారీ చూసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ తో ఒకసారి పిచికారీ చేయొచ్చు. అదేవిధంగా మనకు మార్కెట్ లో థైడికార్బ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది, అది కూడా మనకి 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు తగ్గిపోతుంది ఉధృతి. అదేవిధంగా మనకి తర్వాత దశలో క్వినాల్ఫాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరోఫైరిపాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. 100 రోజుల వరకు ఇలాంటి మందులు మనం వాడుకోవడం వల్ల కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. తర్వాత 115 నుంచి 120 రోజులు అంటే 120 రోజులు దాటిన తర్వాత మనకి ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది మనకు అందుబాటులో ఉంటాయండి. సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది 100 రోజుల్లోపు ఖచ్చితంగా వాడుకోకూడదు రైస్ రోజులు, ఎందుకంటే ఈ తెల్లదోమ ఉధృతి అనేది పెరుగుతుంది కాబట్టి 100 రోజులు దాటిన తర్వాత అంటే 120 రోజులు దాటిన తర్వాత పైరెథ్రాయిడ్స్ అనేది వాడుకోవాలి. ముఖ్యంగా పైరెథ్రాయిడ్స్ లో చూసుకున్నట్లయితే పంట దశలో సైపర్ మెత్రిన్ అనేది మనకి 25 EC అనేది మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా లామ్డా సైలోత్రిన్ 5 EC అనేది కూడా మనకి లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు 100 నుంచి 120 రోజులు దాటిన తర్వాత ఈ పైరెథ్రాయిడ్స్ ని ఖచ్చితంగా పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఆ పూతలో పురుగు కానివ్వండి, కాయలో ఉండే పురుగు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రైస్ లో కూడా గమనించుకోవాలి, ఎందుకంటే 100 రోజుల లోపు ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోకూడదండి. ఒకవేళ 100 రోజుల లోపు ఈ పైరెథ్రాయిడ్స్ పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా ఈ తెల్లదోమ ఉధృతి కానివ్వండి, అదేవిధంగా పేనుబంక ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి 120 రోజులు దాటిన తర్వాత మనకి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎర్ర నేలలో చూసుకున్నట్లయితే వర్షం కురిసిన ప్రతి పంట సాగు చేసుకునేటప్పుడు మనకి పంట దశ 80 రోజులప్పుడు 1వ పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పిన మందులు ఏవైతే ఉన్నాయో వేప గింజల కషాయం కానివ్వండి, వేప నూనె కానివ్వండి ఇలాంటివి మనకి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనం పంట పొలంలో పంట కాలంలో మొదటి దశ మనం చూసుకున్నట్లయితే ఎసిఫేట్ లాంటి మందులు వాడకూడదు, ఎందుకంటే ఈ ఎసిఫేట్ ఏంటంటే మనకు మొదటి దశలో పిచికారీ చేయడం వల్ల రొట్టె ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి మొదటి దశలో ఎసిఫేట్ ఎక్కువగా వాడుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే, ఇందాక చెప్పినట్లు చివరి దశలో మాత్రమే ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో లామ్డా సైలోత్రిన్ కానీ సైపర్ మెథ్రిన్ కానివ్వండి, అదేవిధంగా డెల్టా మెథ్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే 100 రోజులు అంటే 120 రోజులు దాటిన తర్వాతే ఖచ్చితంగా ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ పిచికారీ చేసుకుని ఉధృతి పెరిగే కొద్దీ పురుగు మందులు అనేది మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చండి. అదేవిధంగా మనకి జనవరి నుంచి జూన్ మాసం వరకు అంటే ఈ ఏదైతే ఉందో పత్తి మనకి ఇందాక చెప్పినట్లు డిసెంబర్ కల్లా పత్తి తీసేయాలి, అదేవిధంగా జనవరి నుంచి జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది సాగు చేయకూడదు, అదేవిధంగా పొడిగించుకోకూడదు. చాలా వరకు రైస్ వర్లు ఏంటంటే మార్చిలో కానివ్వండి ఏప్రిల్లో కానివ్వండి అలాంటి పత్తి సాగు చేస్తూ ఉంటారు. ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఇందాక చెప్పినట్లు జనవరి నుంచి జూన్ వరకు ఈ సమ్మర్ కాటన్ అనేది మనకి ఎంకరేజ్ చేయకూడదండి. ఎటువంటి మనకు పత్తి సాగు అనేది ఈ మాసాల్లో మనం వేయకూడదు, ఎందుకంటే ఈ మాసంలో వేసినట్లయితే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకు అప్పటి వరకు ఆగుతూ తర్వాత దశలో మనకి ఏదైతే జూన్ కానివ్వండి జూలై కానివ్వండి అప్పుడు ఆ మాసాల్లో వేసిన పత్తిలో చాలా తీవ్రంగా మనకి గులాబీ రంగు పురుగు నష్టపరుస్తుంది కాబట్టి దయచేసి జనవరి నుంచి మనకు జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది మనకి సాగు చేయకూడదు. ఈ విధంగా మనకి ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో అన్ని పద్ధతులు పాటిస్తూ ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే పంట మార్పిడి చేయడం, అదేవిధంగా గులాబీ రంగు పురుగుకి ఈ బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా వరకు ప్రధాన పాత్ర వహిస్తుందండి. బుట్టలు ఏంటంటే మనకు ఖచ్చితంగా 35 నుంచి 40 రోజుల్లోపే ఎకరాకు 8 నుంచి 10 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ లింగాకర్షక బుట్టలతో పాటు ఏదైతే ఉందో లోపల ఉండే లూర్ అని
ఉంటుందండి. ఆ లూర్ అనేది రబ్బర్ పరిమాణంలో ఉంటే, ఆ రబ్బర్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలండి. అలా మార్చుకుంటూ దాదాపు 120 రోజులు 160 రోజుల వరకు అది మార్చుకుంటూ ఉంటే ఆ తల్లి పురుగులు అందులో పడుతూ ఉంటాయి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే మీకు ఏంటంటే దాదాపు తల్లి పురుగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ తల్లి పురుగులు తగ్గితేనే మీకు 60 నుంచి 70% వరకు నష్టం అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత దశలో మీకు సమగ్ర యాజమాన్య పద్ధతిలో వేప నూనె పిచికారీ చేయడం, మందులు పిచికారీ చేయడం, తర్వాత ట్రైకోగ్రామ పరాన్న జీవులు

వదలడము, ఇవన్నీ పద్ధతులు పాటించడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందుకోవచ్చు అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకు ఈ రైస్ సోదరులకి రెఫ్యూజీ అయిన బ్యాగ్ అంటే ఆల్రెడీ మనకి బీటీ విత్తనాలతో పాటు నాన్ బీటీ విత్తనాలు కూడా అందులో కలిపి మనకి రైస్ సోదరులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో కూడా మనకి ఏంటంటే రైస్ సోదరులు నాన్ బీటీ మొక్కలు తీసేయకుండా పొలంలో అలానే ఉంచితే మనకి ఏదైతే ఉందో ఈ గులాబు రంగు పురుగు ఉధృతి అనేది మనకి కొద్ది వరకు పొడగించవచ్చు. ఎందుకంటే మనకు ఈ బీటీ 3 అనేది రావడం ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనకి పత్తి సాగు చేసే రైతులు ఏదైతే ఉందో మనకి ఇచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో బిల్ట్ ఇన్ రెఫ్యూజీ అంటారండి. అంటే మనకు 100 గింజల్లో 5 గింజలు నాన్ బీటీ విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి దయచేసి రైస్ సోదరులు అవి కల్తీ విత్తనాలు ఏం కావు, అందులో విత్తనాలే మనకు టెక్నాలజీనే అలా వస్తాను కాబట్టి దయచేసి మనకి రైస్ సోదరులు ఆ నాన్ బీటీ పత్తిని తీయకుండా అలానే వదిలేస్తే మీకు అందులో మనకి గులాబీ రంగు పురుగు వచ్చి జీవించి దాన్ని వృద్ధి చెంది మనకి బీటీలో ఎటువంటి నష్టం కలగజేయకుండా మనమే కాపాడుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకేంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అంటే అన్ని విధాలుగా మనకు ముందు పంట వేసినప్పటి నుంచి విత్తన శుద్ధి కానివ్వండి, అదేవిధంగా లోతు దుక్కులు దున్నుకోవడం కానివ్వండి, అలా రకరకాల పద్ధతులు పాటించుకుంటూ పంట కాలం అయిపోయేంత వరకు 180 రోజుల వరకు మనకు బాగా ఈ ఉధృతిని తగ్గించుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో సమగ్ర యాజమాన్య పద్ధతుల వల్లే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనం నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఈ రైస్ సోదరులు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా రైస్ సోదరులు ఏదైతే ఉందో పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు దయచేసి 2-3 మందులు కలిపి పిచికారీ చేయవద్దండి. ఎందుకంటే కేవలం సూచించిన మందులు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పిన ప్రొఫెనోఫాస్ కానివ్వండి, ఎస్ఫేడ్ కానివ్వండి, లామ్డా సైలోత్రిన్ కానివ్వండి, అదేవిధంగా సైపర్మెత్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మందులు ఒకే మందుతో పాటు పిచికారీ చేయండి, 2-3 మందులు కలిపి పిచికారీ చేయొద్దు. ఎందుకంటే అవి చాలా వరకు దుష్పరిణామం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ఒక పురుగు మందే, ఇప్పుడు సూచించిన పురుగు మందు కేవలం ఒక పురుగు మందే తగిన మోతాదులో, అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ ఉందనుకోండి అది 400 ml ఎకరా చొప్పున పిచికారీ చేయాలి, 400 ml పిచికారీ చేయాలి, దానికన్నా మించి పిచికారీ చేస్తే ఏమవుతుందండి నిరోధక శక్తి అనేది పురుగులో పెరుగుతుంది కాబట్టి దయచేసి 400 ml చొప్పున పిచికారీ చేయాలి. అదేవిధంగా లామ్డా సెలవుతున్న అయితే మీకు 200 ml అంటే మోతాదుకు మించి అనేది మనం పిచికారీ చేయకూడదు. అదేవిధంగా పిచికారీ చేసినప్పుడు పంట దశ అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లు మనకి ఏదైతే ఉందో 30-40 రోజులు లేకుండా 50 రోజుల లోపు ఎప్పుడైతే పూత అదేవిధంగా గోడ దశ ఉంటుందో ఖచ్చితంగా ఈ వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, అదేవిధంగా ప్రొఫెనోఫాస్ ఇవేంటంటే మనకు గుడ్డుని నియంత్రించే శక్తి ఉంటుంది కాబట్టి మొదటి దశలో ఇటువంటి వేప సంబంధిత కషాయాలు కానివ్వండి, వేప నూనె కానీ పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఈ ప్రొఫెనోఫాస్ అనేది మనకు గుడ్డు మీద పనిచేస్తుంది కాబట్టి మొదటి దశలోనే 50 రోజుల్లోపు 60 రోజుల్లోపు ఈ ప్రొఫెనోఫాస్ పిచికారీ చేసుకుంటే తల్లి పురుగులు పెట్టిన గుడ్లను కూడా మనకు పెగలకోకుండా ఆపుతుంది కాబట్టి దీన్ని సమగ్రవంతంగా కేవలం ఒకే పురుగు మందుతో మనం నియంత్రించుకోవచ్చు అండి. సో ఈ BT2 అనేది మనకి ఇందాక చెప్పుకున్నట్లు అన్ని రకాల హైబ్రిడ్స్ లో అనేది మనకు ఈ BT2 వేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైతే ఉందో గులాబీ రంగు పురుగు అన్ని హైబ్రిడ్స్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మొదటి దశ నుంచే అంటే 30 నుంచి పంట కాలం దాదాపు 160 రోజుల వరకు ఈ మధ్యకాలంలో ఈ గులాబీ రంగు పురుగుకి 2-3 పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి కేవలం ఒక లింగాకర్షక పుట్టలు కాకుండా మనకి జెల్ టెక్నాలజీ అనేది, అదేవిధంగా స్ప్లాట్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది, అదేవిధంగా మనకి రోప్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే మనకు పేస్ట్ రూపంలో మనకి వస్తుందండి. ఈ పేస్ట్ అనేది మనకు 125 గ్రాములు ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఎకరాకు మనకి సరిపడా పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఒక 400 చోట్లు పెట్టుకోవాలండి. ఎకరాకు ఆ 400 చోట్లు ఒక మొక్కకు పెట్టిన తర్వాత ఒక 3 మొక్కలు వదిలేసి 4 మొక్కకు పెట్టాలి. అదేవిధంగా ఒక సాలుకు పెట్టిన తర్వాత 2 సార్లు వదిలేసి 3వ సాలుకు కానీ 4వ సాలుకు పెట్టాలి. ఇలా ఏంటంటే ఈ స్ప్లాట్ టెక్నాలజీ అంటారు మీకు. మనకి ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే 3 నుంచి 4 దఫాలు అంటే 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, అదేవిధంగా 120 రోజులకు ఒకసారి ఇలా 125 గ్రాములు చొప్పున పేస్ట్ 4 దఫాలుగా పెట్టుకోవాలి. ఆ 4 దఫాలుగా పెట్టుకుంటే ఏమవుతుందో ఇందాక చెప్పిన లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయి ఇవి కూడా మనకు ఆ తల్లి మొగ పురుగుల్ని ఆకర్షించి కొద్ది వరకు ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు PB0 అనేది కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ PB0 కూడా ఏంటంటే మనకు ఆ నాట్ అనేది మనకి దారం రూపంలో ఉంటుందండి. ఇది ఏంటంటే మనకు పంట 40 రోజులు ఉన్నప్పుడు అంటే మొక్కకి కింద భాగంలో దాన్ని ముడేయాలండి.
అండి, ఇది దీన్ని నాట్ అంటారు. ఇలా ముడేయడం వల్ల ఏంటంటే మనకు పంట కాలం అయిపోయిన తర్వాత దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు దీనిలో ఉండే మనకి విషం అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ తల్లి పురుగులు మగ తల్లి పురుగులు ఆకర్షపడి పొలంలో అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి కొద్ది వరకు ఈ టెక్నాలజీలు ఏవైతే ఇందాక చెప్పిన మనకు ఫెరమోన్ టెక్నాలజీలో ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు ఒకటి, అదేవిధంగా జెల్ టెక్నాలజీ ఒకటి అంటే స్ప్లాట్ టెక్నాలజీ అంటారు అదొకటి.

0: తర్వాత మూడోది వచ్చేసి పీబీ నాట్. ఇవి మూడు ఏంటంటే మనకు మేటింగ్ డిసెప్షన్ టెక్నాలజీస్ అండి. అంటే ఏవైనా టెక్నాలజీ వాడినా కూడా మీకు తల్లి పురుగుల్ని ఆకర్షించే టెక్నాలజీ కాబట్టి ఇవి ఎటువంటి టెక్నాలజీలు కూడా మీకు కేవలం గులాబీ రంగు పురుగు తల్లిని ఆకర్షిస్తాయి. తల్లిని ఆకర్షించడం వల్ల ఏంటంటే మగ తల్లి పురుగులు అక్కడ ఉండిపోతాయి కాబట్టి ఆడ తగిలి పురుగులు ఎటువంటి సంపర్కం జరగకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలో ఖచ్చితంగా 30 నుంచి 40 రోజుల్లోపు బుట్టలు పెట్టుకోవడము, అదేవిధంగా ఇందాక చెప్పిన మొదటి దశలో వేప గింజల కషాయం కానివ్వండి లేకుంటే వేప నూనె కానివ్వండి మొదటి దశలో పిచికారీ చేసుకుంటే తల్లి పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట కాలాన్ని పొడిగించుకోకుండా దేవరం డిసెంబర్ వరకే ఈ పంటను మొత్తం తీసేయాలండి. అంటే డిసెంబర్ దాటిన తర్వాత పంట కాలం పొడిగిస్తే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంతటితో పంట కాలం తీసేసి అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనం ఖచ్చితంగా పత్తి అనేది సాగు చేయకూడదు. అంటే మార్చి కానీ ఏప్రిల్ కానీ ఇలా మే కానీ ఇలాంటి అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే పత్తి సాగు ఆ మాసాల్లో చేయకపోవడం వల్ల మనకి ఏదైతే ఉందో జూన్ జూలై మాసాల్లో కొద్ది వరకు ఈ ఉధృతి అనేది మనకి తగ్గుతుంది. లేదనుకుంటే ఒకవేళ సాగు చేసినట్లయితే దీని ఉధృతి మనకు ఇంకా ప్రభావితమై జూన్ నుంచి వేసే పత్తిలో బాగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించు, అదేవిధంగా పురుగు మందులతో పాటు సమగ్రంగా వాడుకుంటే దానివల్ల ఏంటంటే మనకు రకరకాల పురుగు మందులు వాడుకోకుండా ఒక పురుగు మందుతోనే పిచికారీ చేసుకుని ఖర్చులు తగ్గించుకుంటూ లాభాలు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇవన్నీ పద్ధతులు పాటించుకుంటూ అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.
1: పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
2: వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: భారత్ ఇలాంటి కార్యక్రమంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారత ప్రభుత్వం ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్లి భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరికి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం
1: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
2: అవునండి.
1: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
2: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్టిక్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి,

0: అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతే దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పింటు పెన్ను భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత్ భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
1: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
0: నిర్మూలన చేయాలి, ప్రక్షాళన చేయాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చేయాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతోపాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత్ భారత్ గోల్స్ లో కూడా హెల్త్ కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్ కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ ని బాగా డెవలప్ చేయడం. అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు, కానీ స్కిల్డ్ వేలో వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా చేయాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికీ ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత ను మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్ కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్ గా 2 అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ 2 పారామీటర్స్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్లేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్లి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేమి చెయ్యవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకు వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో, అంటే మనకు వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పథకం అనమాట. అంటే ఇది పథకము బ్యాంకు ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జన్ ధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నిర్భయ ఉన్నటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్గా మనము కొంతమందిని

0: వీకర్ సెక్షన్ ఉంటాం కదా, ఎమ్మెల్కు
1: వెనకబడిన తరగతులు
0: వెనుకబడిన
1: వర్గాల
0: వర్గాల
1: వారు.
0: వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిందంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం
0: అవును
1: పేదరికాన్ని
0: అవును
1: అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి,
0: అవును
1: అలాగే ఆర్థిక స్వావలంబన.
0: అవును
1: దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి,
0: అవును
1: వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తోంది.
0: ముందుకొస్తుంది.
1: ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే
0: అవును,
1: మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడో ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు, ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి, మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును అవును
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు గాని పెట్టుకున్నట్టయితే, వాళ్ళు కరెక్ట్ గా దరఖాస్తు చేసుకున్నట్టయితే వాళ్ళకి వస్తాయి, వస్తున్నాయి అని మీ మాటలతో
0: అవును.
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందులో ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు,
1: ఇన్సూరెన్స్
0: ఇన్సూరెన్స్ కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారో ఈ పథకాలు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి
1: అంటే
0: వాటిని.
1: ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదర్ అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్
0: అవును
1: ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
0: అవును. దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి ఫార్మర్స్ కి వారి గ్రోత్ ని, అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వాటితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయానికి వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారతం వీళ్ళు భాగస్వాములు అవ్వాలి మెయిన్.
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్ గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్ గా ఈవెన్ చదువులేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే హరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ తెలుసుకున్న కావాలని కోరుకున్నప్పుడు ఆన్లైన్లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్లోకి మేము వెళ్ళడానికి కుదరదు అనుకొని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దాంట్లో కొన్ని ఆ కేసు వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు, లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు, లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ లోన్ సంబంధించవచ్చు. అగ్రికల్చర్ పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా.
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది.
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కానీ ఒకప్పుడున్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు.

0: ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు
1: ఒత్తిడి
0: అధికారులకు కూడా
1: చేస్తోంది.
0: ఇట్లా ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్లాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి
1: అంటే
0: ఇందులో.
1: అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేకపోతే కొంతమంది బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాల వాళ్ళు, వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్
0: యా
1: వరకు చదువుకుంటారు,
0: ఎగ్జాక్ట్లీ
1: ఇంటర్మీడియట్ వరకు
0: ఎగ్జాక్ట్లీ.
1: చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయనా నాకు ఇది వస్తుందంట, ఇది వస్తుందంట, వెళ్ళి కొంచెం చూడు, ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి, లేదా సదర్ ఆఫీస్కి వాళ్ళని పట్టుకుని వెళ్ళి చేసినా కూడా ఖచ్చితంగా
0: అవును
1: వాళ్ళకి లాభం
0: ఎగ్జాక్ట్
1: జరగడం చూడు.
0: ఎగ్జాక్ట్గా చూడండి.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయటానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లి భాస్కర్ గారు మనకు ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్ని కనపడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు, ఆ పత్రాలు, వాటన్నింటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి, దానికి ఎవరైనా సహాయం మీరు తీసుకోవాలి. అది
0: ఖచ్చితంగా
1: ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని.
0: అవునండి.
1: కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు, ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయా?
0: ప్రజెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చ్ లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు.
1: అంటే
0: ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు.
1: ఇచ్చారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే సెలెక్ట్ అయిన 2 జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది, అన్నమయ్య కడపలు
0: అవును
1: ఉన్నాయంటే
0: అవును
1: మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో.
0: అవును
1: కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం.
0: అవునండి.
1: మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన, వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమేయదీయ నయనే భార్యాయదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదన సయో దురితః తం వెంకటేశం భజే పహిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు అమృత తుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటు పిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు.

తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తి కోటి భక్త కోటి అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ ఔదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం పరమ పావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీషుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాన్ని ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశుని సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ భుద వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ృధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే త్వద్దాస దాస చరమావధి దాస దాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చరి ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్ట మాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి, చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెలరేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవాను తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములను సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షములకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తన శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రం అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమా

0: తర్వాత ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యా తరంగేరివ శీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని, అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగాన ప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కేవీఎస్విజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని, వాహన వైశిష్ట్యాన్ని, తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో మారుమ్రూగుతోంది ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశమంతా కూడా. బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణ స్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభావాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభావాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రుడము మేమిరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి ఓ జనులారా. మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభావాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు యందు, మిత్రుని యందు, బంధువు యందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి, మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా

0: ఆ పరమాత్ముణ్ణి చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము. మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా గానం చెయ్యండి. ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి. ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సుని ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ, వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ, భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ, మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు అనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిల లోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవధరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే కృష్ణానంద కృపా జలధే కంసారే కమలేశహరే కాళీయమర్దన లోక గురో భక్తం తే పరిపాలయ మాం అని కర్షదీతి కృష్ణ సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేషధారణలో పిల్లన గోవి చేతవుని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా, ఎంత శ్రమ అయినా దానంతటిని మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశములు నుంచి స్వామివారి సేవకై తరలి వచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేసి

వచ్చారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభావాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో, అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృతపూర్ణము, నీ నామమునే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి, నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య యస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్ ఉష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు. కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుని వలె ప్రాణులను పోషించేవాడు గనక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ గామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి ఔషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని, నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు గనక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని, అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవానునే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏకహ, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నుడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే, సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతని చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలను నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని కనుక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ

0: సార్థకత చేకూర్చునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించినవాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలో తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని వెలుగుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకోడు.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణస్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో గాని, త్రేతాయుగంలో గాని, కృతయుగంలో గాని నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణస్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేం కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము.

0: రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవశ్యంతో రోమాంచితమై ఆ స్వామినామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే ఓ స్వామి ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించిన, ఏ రూపాన్ని ధరించిన, కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయకః అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. భారత న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees.

0: peace in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
1: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు

0: బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్ధుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్ చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధ్ గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధ్ గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ల శాఖ స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాగా వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే .org.in లో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మ్యులరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రోగి భద్రత డేటాబేస్కు ఫార్మకో విజిలెన్స్ డేటాను భారత్ అందిస్తోందని పేర్కొన్నారు. WHOకు ఈ డేటాను అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకుందన్నారు. ఫార్మకో విజిలెన్స్లో భారతదేశ ప్రయాణం ఆత్మనిర్భరతకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అనుప్రియ పటేల్ తెలియజేస్తూ,
1: India today has risen from the 123rd position between the year 2009 and 14 to being 8th in the world in its contribution of patient safety data to WHO database. Today, world over, there are around 25 countries which recognize and accept the Indian pharmacopoeia.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72, T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్ తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయూ ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఏపీయూలతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెకీ 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సెకీ 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకీ 41

0: గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత్ మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత్ మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. రెండు సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని IMD హెచ్చరించింది. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం UNGA 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమంటే ఇదేరా ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమంలో తరువాత చెన్నకేశవరెడ్డి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట వింటారు.

పాఠక వేళార కార్యక్రమం తర్వాత ధర్మక్షేత్రం ఈ చిత్రం నుండి అరే ఇంకా జింకా పెంకితనంగా అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్న శ్రోతలు సాయి మనీష్ వారి యొక్క కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి. వీరందరి కోరిక మేరకు ధర్మక్షేత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు పాటకు వేళాయిరా. శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz కార్యక్రమాల తరువాత జై చిరంజీవ ఈ చిత్రం నుండి జై జై గణేష అనే పాట కావాలి అంటూ మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, ఆయాన్, అన్విక, భూదాన్, పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు జై చిరంజీవ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట విందాము.

మీరు వింటున్నారు పాటకు వేళాయిరా. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై.

పాటకు వేలాయర కార్యక్రమం తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం భగీరథపురం గ్రామం నుండి, హాయ్ అండి నమస్తే, ఏకవీర సినిమా నుండి ఘంటసాల పి సుశీర్ల గారు పాడిన తోటలో నా రాజు తొంగి చూసెను అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలిత, వైష్ణవి, నాగలక్ష్మి. వీరందరి కోరిక మేరకు ఏకవీర ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట విందాం.

పాఠక వేళాయిర కార్యక్రమంలో తర్వాత కూలీ నెంబర్ 1 ఈ చిత్రం నుండి దండాలయ్యా ఉండాలయ్యా అనే పాటను వినిపించగలరు అంటూ కుండ్లవాడి మహారాష్ట్ర

నుండి గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు కూలీ నెంబర్ 1 ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట విందాం.

పాటకు వేళాయిర కార్యక్రమంలో చివరిగా అల్లరిప్రియుడు చిత్రం నుండి ఏం పిల్లది ఎంత మాట అన్నది అనే పాట వినిపించగలరు అంటూ పాలకుల నుండి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు అల్లరిప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాట విందాం.

మీరింతవరకు పాటకు వేళాయిరా శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియా క్రీడలపై రోజువారి నివేదిక విన్నారు. ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ కె వందన గారి గాత్రం వింటారు. శ్రీమతి చల్లా ప్రభావతి గారు వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారు మృదంగం. ముందుగా తులసీ దళములచే మాయమాళవ గౌళరాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వినండి.

చివరిగా స్వరరాగసుధ శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజస్వామివారి కీర్తన.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ కె వందనా గారి గాత్రం విన్నారు. శ్రీమతి చల్లా ప్రభావతి గారు వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.